శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 833 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్ శకం 2026 సంవత్సరం, జూన్ నెల 16వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ డాక్టర్ ఎంటి ఆళ్వార్.
1: మనకు అహింస అనగానే మహాత్మాగాంధీ గుర్తుకు వస్తారు. అహింసావ్రతం ద్వారా భారత స్వాతంత్ర్యం సాధించాం. అసలు అహింస అంటే ఏమిటో ఆలోచిద్దాం. అహింసా అపీడా ప్రాణినాం అన్నారు. మన తోడి నివసించే ఏ జీవికైనా కష్టం పీడను కలిగించకుండా ఉంటే అదే అహింసావ్రతమని శ్రీ శంకర భగవత్పాదుల వారు నిర్వచించారు. అంతేకాదు సర్వభూతేభ్యో అభయం అహింస, ఏ జీవికి భయంగాని బాధగాని కలిగించను అని అభయప్రదానం ఇవ్వడమే అహింస అని కూడా పెద్దలు చెప్తున్నారు. భారతదేశానికి ఋషులు అందించిన మహోన్నత నాగరికత, పురాణ ఇతిహాసాలు ఆచంద్ర తారార్కం నిలబడుతున్నాయి. కారణం వాటిల్లో సార్వకాలిక సత్యాలు ఉపదేశించబడ్డాయి. శ్రీ వ్యాసభగవానులు అందించిన మహోన్నత గ్రంథం మహాభారతం, అందులో ఆ మహర్షి ఇలా చెప్తున్నారు. అహింసా పరమో ధర్మ, అహింసా పరమం తప, అహింసా పరమం జ్ఞానం, అహింసా పరమార్జవం. అన్ని ధర్మాల్లోకెల్లా అహింసావ్రతం ఆచరించడం గొప్ప ధర్మం. అహింసతో మెలగడం గొప్ప తపస్సు. అహింసావ్రత

0: ధారణయే గొప్ప జ్ఞానం. అహింసా పద్ధతే రుజుత్వానికి గీటురాయి. మానవ జీవితంలో అహింసా వ్రతాన్ని అక్షరాభ్యాసంలాగా చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయులను కూడా మనం గమనిస్తున్నాం. విద్యాబుద్ధులు శిక్షణలో భాగమే శిక్ష అని కొందరు అనుకుంటున్నారు. అది కూడా కాదు. మోతాదు మించిన శిక్ష కూడా హింస కిందగా వస్తుంది. హింసా మార్గంలో శిక్షణ ఇస్తే తప్పేమిటి అనేవారు ఉన్నారు. సొమ్మసిల్లి పడేటట్లు, వాతలు పడేటట్లు కొట్టడం అది నిజమైనటువంటి శిక్షణ కాదు. అహింసా మార్గాన్ని తెలుసుకోవాల్సిందే. శిక్ష అంటే భౌతికంగా విధించడం కాదు, మనస్సును మార్చేదే శిక్ష అని అన్నారు. ఎవరికి ఏ శిక్ష వేయాలో దండనీతి శాస్త్రం వివరించింది. శిక్షాస్మృతులు కూడా ఉన్నాయి. మన సౌఖ్యం కోసం జీవులను చంపనవసరం లేదు, జంతువులను రక్షించాల్సిందే. ఇది చాలా చాలా సూక్ష్మబుద్ధితో ఆలోచించి పర్యావరణలో వీటి భాగస్వామ్యం ఉందని కూడా తెలుసుకోవాలి. వాటి కోసం అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అసలు హింస మాటలతో కూడా కొందరు ఎదుటివారికి కల్పిస్తూ ఉంటారు. పిల్లి మీద పెట్టి, ఎల్లి మీద పెట్టి తిట్టడం, వారి వారి సంబంధీకుల్ని తిట్టడం, జాతి మత కులాన్ని తిట్టడం వీటిల్లో భాగాలవుతున్నాయి. చేతలతో అంటే చట్టాన్ని తమ చేతులతో తీసుకుని తామే శిక్షించడం నేరమవుతుంది. అది ఎవరు శిక్షించాలో వారు చేస్తే అది ధర్మమవుతుంది, అహింస కూడా అవుతుంది. అహింసార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం, యస్మాత్ అహింసా సంయుక్త స ధర్మ ఇతి నిశ్చయ. లోకంలో సమస్త జీవులు హింసించబడకుండా ఉండడం కోసమే ధర్మ ప్రచారం చేయబడుతుంది. అహింసను ఇముడ్చుకున్న సత్యమే ధర్మం, ఇది నిశ్చయం అని మహాభారతం శాంతి పర్వం ఉద్యోగిస్తుంది. ధర్మంతో కూడిన హింస అధర్మం కాదు, అహింసగానే లెక్కిస్తారు. ఉదాహరణకు డాక్టర్లు చేసే ఆపరేషన్లు, సూదిగుచ్చడాలు ఇవి పైకి హింసగానే అనిపించినా సూక్ష్మబుద్ధితో ఆలోచిస్తే అవి అహింస కిందే వస్తాయి. మహర్షుల ఆశ్రమాల్లో సహజ వైరాన్ని మరచి క్రూర జంతువులు కూడా అహింసా మార్గాన్ని అవలంబించాయి అని పురాణాల్లో చూశాం. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైర త్యాగః, పతంజలి మహర్షి యోగ సూత్రంలో చెప్పారు. అహింసా వ్రతాన్ని పాటించే వారి దగ్గర సహజ క్రూరత్వం కూడా పోతుంది. ఉదాహరణ, పరమశివుడు దగ్గర పాము, నెమలి, వృషభం, మూషికం ప్రమదగణాలు ఉన్నాయి కదా. మహావిష్ణువు దగ్గర ఆదిశేషువు, గరుత్మంతుడు కూడా కనిపిస్తారు. అది వారి విశాల హృదయానికి ప్రతీక. అందుకే మన దేశం అహింసా పరమో ధర్మ అని ప్రపంచ దేశాలకు సందేశాన్ని అందించింది.
1: సూక్తి శుద్ధ ఉన్నారు. సమర్పణ డాక్టర్ ఎంటి ఆళ్వార్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi will arrive in Evian, France today on a two-day visit to participate in the G7 summit in the third leg of his two-nation visit. Upon arrival, French President Emmanuel Macron will formally welcome the Prime Minister. Mr. Modi will then participate in a working session of the summit on the theme Forging New Partnerships and Rebuilding International Solidarity, along with leaders of G7 countries, partner countries, and representatives of the World Bank and the African Development Bank. On the sidelines of the meeting, the Prime Minister is also scheduled to hold bilateral meetings with the Prime Minister of Canada, Mark Carney, Prime Minister of United Kingdom Keir Starmer and UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan. Later, he will attend a gala dinner hosted by French President Emmanuel Macron. Prime Minister Narendra Modi is visiting the French city at the invitation of French President Emmanuel Macron in what is expected to be a highly productive and wide-ranging visit. Notably, this marks India's 13th participation at the G7 summit and the Prime Minister's 7th consecutive participation. India's regular participation at the G7 summit reflects the increasing recognition of New Delhi's role and contributions in addressing global challenges related to peace, security, development and environmental sustainability. A report.
3: India's strategic importance for the G7 is increasingly being reflected in concrete economic and technology partnerships. This is evident from the recently concluded India-EU trade agreement, as well as initiatives such as Bharat Innovates in Nice and India's role as the official AI partner country at upcoming VivaTech in Paris. These developments underline how G7 countries are looking at India not only as a major market, but also as a trusted partner in technology, innovation, manufacturing, and resilient supply chains. Significantly, many of the priorities identified by the French G7 presidency, including reducing imbalance, international partnerships, and artificial intelligence, closely align with India's strengths and interests. Ankit Kumar, Akashwani News, Avion, France.
2: Earlier yesterday, India and Slovakia elevated their ties to a comprehensive partnership. The two sides also linked 11 agreements to boost cooperation in key areas including labor migration, digital technology and defense, following talks between Prime Minister Narendra Modi and his Slovak counterpart Robert Fico in Bratislava. Addressing a joint press conference, Mr. Modi said, elevation of ties symbolizes shared beliefs, priorities and future.
4: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है। ये हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है। आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की। ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए।
2: President of Slovakia, Peter Pellegrini, has conferred Slovakia's higher state honor, the Order of the White Double Cross First Class, upon Prime Minister Narendra Modi. Prime Minister expressed his heartfelt gratitude to the President, the government, and the people of Slovakia for the distinguished honor. Accepting the award, he noted that the honor was a tribute to the 1.4 billion people of India and to the enduring bonds of friendship between India and Slovakia. The Ministry of Youth Affairs and Sports is hosting the Viksit Bharat Youth Parliament 2026 in New Delhi. Lok Sabha Speaker Om Birla will inaugurate the Viksit Bharat Youth Parliament at the national level today. The ministry said that the initiative reimagines youth engagement with democratic processes, offering young citizens a hands-on understanding of governance, policy deliberation and parliamentary functioning. Tiny Cape Verde pulled off a stunning result in its World Cup debut, shutting out heavily favoured Spain. An impressive performance by a 40-year-old goalkeeper, Virginia, helped Cape Verde play one of the favourites to in the tournament to a 0-0 draw. And that is the end of this news bulletin.
1: Akashvani Vijayawada Kendram Bhakti Ranjani. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో వాసుదాస కీర్తనలు వింటారు.

ఆరుతడి వరి సాగు లేదా ఏరోబిక్ వరి సాగు గురించి తెలుసుకుందాం. ఏరోబిక్ వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న, జొన్న లాంటి పంటల్లాగా ఆరుతడి పద్ధతుల్లో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని ఏరోబిక్ వరి సాగు అని వ్యవహరిస్తారు. ఏరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా వర్షాధార పంటగా పండించే భూముల్లో, అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో, చెరువుల కింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఆరుతడి వరిని

ఉండే రకాల ఎంపిక వల్ల కలుపు సమస్యను పైరు ఎదిగే దశలో కొంతవరకు అధిగమించవచ్చు. పైరు సాధ్యమైనంత పొట్టిగా ఉండాలి. కాండం దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండాలి. పిలకలు తొడిగే సామర్థ్యం మధ్యస్థంగా ఉండాలి, అంటే 10 నుండి 12 పిలకలు తొడిగే విధంగా ఉండాలి. ఆయా ప్రాంతాలలో అధికంగా ఉన్న చీడపీడలను తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. 6 తడి వరి సాగుకు అనుకూలమైన వరి రకాల విషయానికి వచ్చినట్లయితే ఎన్ఎల్ఆర్ 34449, దీన్ని నెల్లూరు మషూరి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎన్ఎల్ఆర్ 145 స్వర్ణముఖి, ఎంటియు 1156, బీపీటి 5204, ఎన్ఎల్ఆర్ 33358 సోమశిల, ఎంటియు 1121 సీధృతి, 1210 సుజాత, అలాగే ఎంటియు 1224 మారుటేరు మషూరి. ఇవన్నీ కూడా 6 తడి వరి సాగుకు అనుకూలమైన రకాలు. ఇక 6 తడి వరి సాగులో భూమి తయారీని గనక మనం చూసుకున్నట్లయితే తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పలుసార్లు దున్ని మెత్తటి దుక్కి చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారస్ మేరకు భాస్వరం, పొటాష్ ఎరువులు వేసి కలయదున్ని బాగా చదును చేసుకోవాలి. నేల సమతలంగా అంటే చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు. ఇక 6 తడి వరి సాగులో విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే 16 నుండి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు కార్బన్ డిజం మందుతో కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తనం శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా కానీ 20 సెంటీమీటర్ల దూరంలో నాగట్టు సాలి వెనుక గొర్రుతో ట్రాక్టర్తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో కానీ కలిపి వేసుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్లయితే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పై పొరల్లో మాత్రమే పడే విధంగా, అంటే 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో మాత్రమే పడే విధంగా వేసుకోవాలి. 6 తడి వరి సాగులో ప్రధాన పోషకాలను సిఫారసు మేరకు వాడుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరం ఎరువు పూర్తి మోతాదును ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో సగభాగం, మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువును సాధారణంగా వేసే మాగాణి వరి కంటే సుమారుగా 25% ఎక్కువగా వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా విత్తన 15 రోజులకు పిలక దశలో, అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. ఏరోబిక్ వరిలో ఇనపధాతు లోపం ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఇనప ధాతువు లోపించడం వల్ల ఆకులు తెల్లగా పాలుపోయినట్లుగా ఉండి ఎదుగుదల కుంటుపడుతుంది. లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేదిని 2 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే వారం రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేయాలి. ఇక ఏరోబిక్ వరిలో కనిపించే మరొక లోపం జింక్ ధాతు లోపం. ఈ జింక్ ధాతు లోపం కనిపించినప్పుడు విత్తన 20 నుంచి 25 రోజుల తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని వారం రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ఏరోబిక్ వరి సాగులో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఈ పద్ధతిలో నీరు నిల్వగట్టడం ఉండదు కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. విత్తిన తర్వాత భూమిలో తగినంత తేమ ఉండే పరిస్థితుల్లో కలుపు మందులు వాడుకోవాలి. 1 ఎకరానికి 1.5 లీటరు పెండి మిథాలిన్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రెటలాక్లోర్, దీంతో పాటుగా సేఫ్నర్ 35 గ్రాములు, ఆక్సాడయార్జిల్ వంటి వాటిలో ఏదో ఒక మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి భూమి మీద విత్తన 2-3 రోజుల లోపల పిచికారీ చేయాలి. విత్తన వెంటనే వర్షం పడే సూచనలున్నట్లయితే పెండి మిథాలిన్ మందు పిచికారీ చేయకూడదు. పెండి మిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే నీటి తడి పెట్టకూడదు. విత్తన 15 నుండి 20 రోజులకి కలుపు ఉధృతిని బట్టి బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని 120 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. విత్తన 20 నుండి 25 రోజులప్పుడు వెడల్పాటి ఆకుజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా 2,4-D అమైన్ సాల్ట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అయితే అన్ని రకాల కలుపు మొక్కలు ఉన్నప్పుడు 30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపు తీసి గొప్పు తవ్వించడం వల్ల కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి, ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. దీనివల్ల పంట త్వరగా బెట్టకి గురికాకుండా చూసుకోవచ్చు.

పంట వరసల్లో విత్తినట్లయితే వరసల మధ్య అంతర కృషి చేసుకోవచ్చు. దీనివల్ల తక్కువ ఖర్చుతో కలుపుని నివారించవచ్చు. ఏరోబిక్ వరిలో పంటకి ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెట్టుకోవాలి. ఏరోబిక్ వరికి పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించడం, పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూసుకోవడం ముఖ్యం. అధిక వర్షాలు నమోదైనప్పుడు నీటి తడుల అవసరం ఉండదు. ఈ విధంగా ఖరీఫ్లో 3 నుండి 4 తడులతోనే వరి సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని 40% వరకు ఆదా చేసుకోవచ్చు. 6 తడి వరిలో సాధారణంగా వేసే మాగాణి వరి దిగుబడులతో పోల్చినప్పుడు సుమారుగా 80 నుండి 90% వరకు దిగుబడులు పొందొచ్చు. ఇక 6 తడి పద్ధతిలో వరి సాగు చేపట్టడం వల్ల కలిగే లాభాలని మనం చూసుకున్నట్లయితే, తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు, నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గించవచ్చు, చెరువుల కింద కాలువల కింద సాగు చేసే పరిస్థితుల్లో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయొచ్చు. పంట త్వరగా అంటే 10 రోజుల ముందుగానే కోతకొస్తుంది. ఇంకా పురుగులు తెగుళ్ల సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది. నీటిని 40% వరకు ఆదా చేసుకోవచ్చు. కోత యంత్రాలతో సులువుగా పంట కోతలు చేపట్టచ్చు. ఇవన్నీ కూడా 6 తడి పద్ధతిలో వరిని సాగు చేయడం వల్ల కలిగే లాభాలు. ఇక సమస్యల్ని మనం చూస్తే, పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్లయితే పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఏరోబిక్ వరి సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. విత్తిన 45 నుండి 50 రోజులకి సమృద్ధిగా నీరు పెట్టి మాగాణి వరిలాగా సాగు చేయాలి. లేనట్లయితే దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సూచనలు పాటించి రైతులు ఏరోబిక్ వరిని సాగు చేసినట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:45 కావచ్చు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: రికార్డ్ ప్రధానమంత్రి జీ దేశ బా బదలావ లాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మే ఓవరాల్ పవర్టీ ఇరాడికేషన్ మే సభీ క్షేత్ర బా బదలావ లాయా డిప్లొమాటిక్ రిలేషన్ విశ్వ స్తర భారత్ కదర్ బడ్ రా హే.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డెఫిషియన్సీస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, పెరుగుదలలో ఇబ్బందులు గానీ, డిసీజెస్ గానీ, ఏదన్నా రోగాలు బాధ పడతాడో పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా

0: మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఈవేళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఈవేళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారత స్లోవాకియా దేశయోః సంబంధః సమగ్ర సహభాగిత్వేన సంవర్ధితః అస్తి. బ్రాతిస్లావా నగరె ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా తస్య స్లోవాకియా సమకక్షీయేణ రాబర్ట్ ఫికో ఇత్యనేన సహ వార్తాలాపస్యానంతరం శ్రమ, ప్రవాస, డిజిటల్, తంత్రజ్ఞాన్, రక్షాదిషు ప్రముఖేషు క్షేత్రేషు సహకారం వర్ధయితుం ఉభౌ పక్షౌ సమగ్ర ఏకాదశ సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. పశ్చాత్ సంయుక్త వార్తాహర సమ్మేళనం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ సంబంధానాం ఉన్నతిహి సహ విశ్వాసానాం ప్రాథమికతానాం భవిష్యస్య చ ప్రతీకః అస్తి. కస్యాపి భారతీయ ప్రధానమంత్రిణః యూరోపీయ రాష్ట్రస్య ప్రథమాయాం యాత్రాయాం శ్రీమోదీ అవదత్ యత్ ఉభౌ దేశౌ రక్షాక్షేత్రే సంధిపత్రే హస్తాక్షరం కృతవంతౌ.
1: AI का भविष्य केवल इनोवेशन से नहीं बल्कि ट्रस्ट, रिस्पॉन्सिबिलिटी और ह्यूमन डिग्निटी पर आधारित होना चाहिए. रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. इस महत्वपूर्ण क्षेत्र में हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच సహయోగ్ కో నయీ గతి మిలేగి.
0: స్లోవాకియా దేశస్య రాష్ట్రపతినా పీటర్ పెలెగ్రెని ఇత్యనేన స్లోవాకియా దేశస్య సర్వోచ్చం ప్రశాసకీయ సమ్మానం ద ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఇతి ప్రధానమంత్రిణం శ్రీమోదినం ప్రదత్తం. శ్రీమోదీ స్లోవాకియా దేశస్య రాష్ట్రపత్యే సర్వకారాయ నాగరికేభ్యశ్చ విశిష్ట సమ్మానాయ కృతజ్ఞతాం ప్రకటితవాన్. ద్వయోః రాష్ట్రయోః యాత్రాయాః తృతీయే చరణే G7 శిఖర సమ్మేళనే భాగగ్రహణాయ ప్రధానమంత్రి

0: श्रीमोदी अद्य फ्रांस देशस्य एवियन नगरं सम्प्राप्स्यति। तस्य आगमनावधौ फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुअल मैक्रों इत्यनेन औपचारिक रूपेण तस्य स्वागतं क्रियते। द्विपञ्चाशत्तमं G7 शिखर सम्मेलनं ह्यः एवियन नगरे समारब्धम्, यत्र विश्वस्य प्रमुखानां अर्थव्यवस्थानां नेतारः प्रमुखेषु वैश्विक समाह्वानेषु विचार विनिमयं कुर्वन्ति। राष्ट्रपतिः मैक्रों वर्यः प्रमुख अन्तर्राष्ट्रिय समाह्वानान् निवारणाय संयुक्तरूपेण कार्याचरणस्य विषये कार्यरात्रिभोजस्य आयोजनम् अकरोत्। ततः पूर्वं सः अमेरिकादेशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प, यूके देशस्य प्रधानमन्त्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं विहितवान्। यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखरसम्मेलने भागं भजन्ति। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः ह्यः फ्रांसदेशे मोनाको देशस्य राज्यमन्त्रिणा क्रिस्टोफ मिरमेंड, विदेश कार्य सहकार मन्त्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्था मन्त्रिणा फेडरिक कोटालोर्डा इत्येतैः सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् द्वैपाक्षिक व्यापारं सुदृढं कर्तुं नूतनान् निवेशावसरान् अन्वेष्टुं भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्। संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोकसेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः। UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोकसेवा मुख्य परीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति। परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेबफलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీమతి కెవి సుమలత. అనంతరం మహిళా వికాసానికి యోగ, ఈ అంశం గురించి గోకన సూర్యచంద్ర కుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం శ్వాస సంబంధ వ్యాధులను నివారించడంలో యోగ ఏ విధంగా ఉపయోగపడుతుంది, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు 8:30 బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్ మహేష్, సిహెచ్ మున్కుమార్ గారుల నాదస్వర ద్వయం వింటారు. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 10:00 ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే తిథి 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 11:30 ఒకరోజు ఆర్జే డి మౌనిక గారుతో పరిచయం వింటారు. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 జీవన్ లహరి, ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు, అనంతరం ఆరోగ్యాన్ని పెంచే ఆక్రోట్ గురించిన విశేషాలు వింటారు.

0: 2:30 లలిత గీతాలు వింటారు, 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు యువలయ, 4:30 సంఘ పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి సుజిత్ కౌశల్. 4:45 లయ విన్యాసం, 5 గంటలకు చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ నందివెలుగు జెడ్పీ హై స్కూల్ పిల్లలచే కదంబ కార్యక్రమం వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంటసీమల కార్యక్రమంలో తొలకరి ఎపరాల సాగులో మేలైన యాజమాన్యం డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, అనంతరం మినుము పంటలో పల్లాకు తెగులు యాజమాన్యం వివరాలు వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఆకాశవాణి కేంద్ర కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 చావు కబురు కథానిక వింటారు, రచన శ్రీ నన్న మధు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతల కార్యక్రమం వింటారు. 10:00 మధ్వాచార్య కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారిచే హరికథ గానం వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణ. 11:45 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు.

0: ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవికియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవికియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవికియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవికియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవికియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవికియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ది అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈసిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణ ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంతరకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సంన్యాస యోగము, 43వ శ్లోకం.

వశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం పరాక్రమము, తేజ గడుసుతనము, ధృతి పట్టు సడలని ఉత్సాహము, దాక్ష్యం చ కార్యసమర్థత లేదా దక్షత, మరియు యుద్ధే అపి ప్రాణాంతకమైన యుద్ధంలో కూడా, అపలాయనం పక్కకు తొలగని తెగుంపు, దానంచ వితరణ గుణము, మరియు ఈశ్వరభావ శాసించగల శక్తి అనేవి స్వభావజం స్వభావసిద్ధమైన క్షాత్రం కర్మ అనగా క్షత్రియ కర్మలు.

ఆవశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అర్జున, పరాక్రమము, ఇతరులు జంకేటట్లు చేసే గడుసుతనము, పట్టుసడలని ఉత్సాహక శక్తితో కూడిన ధైర్యము, కార్యనిర్వహణలో దక్షత, యుద్ధాలలో ప్రాణం పోతున్నా పారిపోకుండా నిలబడి యుద్ధం చేయగలిగే తెగింపు, వితరణశీలము, జనసమూహాలను శాసించి నిలబెట్టగల సత్తా, ఇవన్నీ కూడా స్వభావసిద్ధమైన క్షత్రియ కర్మలు.

0: వశ్చ క్షాత్రం కర్మ స్వభావజం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

13 ఏళ్ల చరణ్ 8వ తరగతి చదువుతున్నాడు. అతడు ఒక అద్భుతమైన చిత్రకారుడు. అతడి చేతిలో కుంచె పడితే చాలు, తెల్లటి కాగితం మీద అద్భుతమైన చిత్రాలు ప్రాణం పోసుకుంటాయి. పిల్లలు, మన పాఠశాలలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించబడుతున్నాయనే ప్రకటన వచ్చింది. గెలిచిన వారికి మన ప్రధానోపాధ్యాయులు గారు మంచి బహుమతి ఇస్తారట. ఇది మీలో ప్రతిభను వెలికితీసే గొప్ప అవకాశం, కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి అని చిత్రలేఖనం మాస్టారు రంగారావు గారు తరగతి గదిలో చెప్పారు. చరణ్కి చిత్రలేఖన పోటీలో గెలిచి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని గట్టిగా ఆశ కలిగింది. అందుకు తీవ్రమైన కృషి చేస్తున్నాడు. పోటీకి సమయం దగ్గర పడుతోంది. చరణ్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు నేను గెలవగలనా అనే ఆందోళన పెరుగుతున్నాయి. 10వ తరగతి చదువుతున్న రాహుల్ కూడా చిత్రాలు బాగా గీస్తాడు. కాని కొంతకాలం నుండి చరణ్కి మొదటి స్థానం, రాహుల్కి 2వ స్థానం వస్తుంది. అది రాహుల్ భరించలేక బడిలోనూ ఇంటి దగ్గర కూడా అశాంతిగా ఉండటం అతడి అన్నయ్య కిషోర్ గమనించాడు. ఏమైంది రాహుల్, ఎందుకలా దిగులుగా ఉంటున్నావు అని తమ్ముణ్ణి అడిగాడు కిషోర్. అన్నయ్యా, బడిలో చిత్రలేఖనం పోటీలు ఉన్నాయి, ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ సాధించాలని ఉంది. కాని 8వ తరగతి చదువుతున్న చరణ్ 3 ఏళ్లుగా నాకంటే ముందుంటున్నాడు. వాడి బొమ్మలు చాలా బాగుంటాయి. ఈ ఏడాదితో నేను స్కూల్ నుండి వెళ్లిపోతాను, అందుకే ఎలాగైనా నేనే గెలవాలి అని తన ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు రాహుల్. కిషోర్ కాసేపు ఆలోచించి, నాకు ఒక ఉపాయం తట్టింది, నేను చెప్పినట్లు చేస్తావా అన్నాడు కిషోర్. వాడు గెలవకుండా ఉండాలంటే నేను ఏదైనా చేస్తాను అన్నాడు రాహుల్. కిషోర్ మరుసటి రోజు ఉదయం బడికి వెళ్తున్న రాహుల్ చేతిలో ఒక చిన్న చాక్లెట్ పెట్టాడు. ఇది చరణ్ ఓడిపోవటానికి మందు, పొరపాటున కూడా నువ్వు తినకు అన్నాడు కిషోర్. రాహుల్ అది భద్రంగా జేబులో పెట్టుకుని చరణ్ దగ్గరకు వెళ్లాడు. చరణ్, నీకోసం ఒక చాక్లెట్ తెచ్చాను, ఇది తింటే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, ఏకాగ్రతతో మంచి బొమ్మలు వేయగలవు అంటూ జేబులో నుండి చాక్లెట్ తీసిచ్చాడు. రాహుల్ ఎప్పుడూ లేనిది తన మీద ప్రేమ చూపించడం చూసి చరణ్ సంతోషించాడు. వెంటనే చాక్లెట్ తీసుకుని థ్యాంక్స్ చెప్పాడు. చరణ్కి నిజంగానే ఏదో తెలియని శక్తి వచ్చినట్లు అనిపించింది. అలా రాహుల్ ప్రతిరోజు క్రమం తప్పకుండా అతడికి ఒక చాక్లెట్ ఇస్తున్నాడు. 10 రోజులు గడిచే కొద్దీ చరణ్లో మార్పు మొదలైంది. అతడి ధ్యాస బొమ్మలు వేయడం కంటే రాహుల్ ఇచ్చే చాక్లెట్ వైపుకు మళ్లింది. రాహుల్ కన్నా ముందే పాఠశాలకు వచ్చి ఎదురుచూస్తున్నాడు. చరణ్ కళ్ళు లోతుకుపోయాయి, కుంచె పట్టుకోవాల్సిన వేళ్లు వణుకుతున్నాయి. ఒకప్పుడు ప్రకృతికి పులకించే మనసు ఇప్పుడు నిద్ర కోరుకుంటోంది. కొడుకు పరిస్థితి చూసి అతడి తల్లిదండ్రులు పోటీ కోసం పడే ఆరాటమని పొరపడ్డారు. చిత్రలేఖనం పోటీ రోజు రానే వచ్చింది. చరణ్ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కాని అతడు తెల్లకాగితం మీద ఒక్క గీత కూడా సరిగ్గా వేయలేకపోతున్నాడు. రంగులన్నీ కలిసిపోయి మసకగా కనిపిస్తున్నాయి. చరణ్ పక్కన ఉన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా బొమ్మలు వేస్తుంటే అతడు మాత్రం నిశ్చలంగా కూర్చుండిపోయాడు. అక్కడికి వచ్చిన రంగారావు మాస్టారు చరణ్ పాలిపోయిన ముఖాన్ని చూసి చలించిపోయారు. చరణ్, ఏమైంది నాన్నా అని అడిగితే చరణ్ జవాబివ్వలేక తలదించుకున్నాడు. చిత్రలేఖనం పోటీ ముగిసింది, చరణ్ ఓడిపోయాడు. మాస్టారు చరణ్ను అతని గదిలోకి తీసుకువెళ్లి జరిగింది తెలుసుకున్నారు. వెంటనే అతని తల్లిదండ్రులను పిలిపించి చరణ్కి తెలియకుండానే మత్తుమందు అలవాటైందని ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. చరణ్ వాళ్లను పట్టుకుని బావురుమన్నాడు. వారు అతన్ని తిట్టకుండా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఇప్పుడు ఇలాంటి వాటికి రీహాబిలిటేషన్ సెంటర్లు చాలా ఉన్నాయి, చరణ్ను అక్కడికి తీసుకెళ్లండి, తప్పకుండా అతడు మామూలు మనిషవుతాడు అన్నారు మాస్టారు. అందరూ కలిసి రాహుల్ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలినట్లు రాహుల్ ద్వారా కిషోర్ను, అతడి ద్వారా పిల్లలకు మత్తుమందు అలవాటు చేస్తున్న ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. చరణ్కు ఆ ఓటమి ఒక పాఠం నేర్పింది. వైద్యుల సహాయంతో, తల్లిదండ్రుల సహాయంతో అతడు ఆ వ్యసనం నుండి బయటపడటానికి పెద్ద యుద్ధం చేసి మళ్లీ కుంచెను పట్టుకున్నాడు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత చరణ్ అదే వేదిక మీద చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నాడు. ఒక అందమైన సీతాకొక చిలుక మత్తు అనే నల్లని సాలెగూడి నుండి బయటపడి రెక్కలు విప్పుకుని ఆకాశంలోకి ఎగురుతున్న దృశ్యం న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. వారు చరణ్కి మొదటి బహుమతి ప్రకటించారు. సమస్యల నుండి పారిపోవడానికి ఎవరూ మత్తును ఆశ్రయించకండి, అది మిమ్మల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. మత్తు ఇచ్చేది క్షణికానందం, అది

మిగిల్చేది జీవితకాలపు అంధకారం. మన సంకల్పమే మనల్ని విజేతం చేస్తుంది. చరణ్ అవార్డు అందుకుంటూ మైకులో ప్రసంగించాడు. స్కూల్ ఆడిటోరియం అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. కథలోని నీతి: మత్తు పదార్థాలు మనిషిని పతనం చేస్తాయి, ఎల్లప్పుడూ వాటికి దూరంగా ఉండాలి.

0: కార్యక్రమంలో తర్వాత మహిళా వికాసానికి యోగా ఈ అంశం గురించి గోకన సూర్యచంద్ర కుమార్ గారితో పరిచయం ఉంటారు.
1: గోకన సూర్యచంద్ర కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు యోగా గురువుగా బాగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఒక మహిళగా ఎప్పటి నుంచి మీరు యోగాలో ప్రవేశం ఉందండి?
2: నేను నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా మేనత్త గారు అమ్మాయి నాతోటిదే, తను డేట్ ప్రాబ్లమ్స్ రుగ్మతలతో చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది, కడుపులో నొప్పి వచ్చి 3 రోజులు చాలా కింద పడి కొట్టుకునేది, ఒక్కొక్కసారి హాస్పిటల్ తీసుకెళ్లి సెలైన్ కూడా ఎక్కించాల్సిన పరిస్థితి. తనకు తోడుగా తన వయసు దాన్ని అని చెప్పి నన్ను కూడా యోగా నేర్చుకోవాలని చెప్పేసి మా బాబాయ్ గారు ఆశ్రమం ఉంటే అక్కడ పెద్ద గురువు గారు వస్తున్నారన్న సందర్భంగా తీసుకెళ్లారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత 2 నెలలు సెలవులు వస్తాయి కాబట్టి అక్కడ వారితో పాటు నేర్చుకున్నాను. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినా అమ్మను చూసి, అసలు ఎంత బాగా తగ్గిందంటే ఆ నొప్పి నాకైనా అన్నట్టుగా ఆ మా ప్రాబ్లం క్యూర్ అయింది. అప్పుడు నాకు యోగా మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి నుంచి కూడా నేను యోగా నేర్చుకుని అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఎస్సీ యోగా చేశాను. 2004 నుంచి కూడా నేను యోగా గురువుగా చేస్తున్నాను.
1: శిక్షణ ఇస్తున్నాను. మీరు శిక్షణ చాలా మందికి ఇస్తున్నారు కాబట్టి మహిళలు కూడా ఆసక్తితో వస్తున్నారని, నేర్చుకుంటున్నారా, ఫలితాలు పొందుతున్నారా?
2: చాలా మంది డాక్టర్స్ ప్రత్యేకంగా మా దగ్గర పంపిస్తున్నారు. అనేక మంది రుగ్మతలతో, నడు నొప్పులతో, ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళని, ప్రెగ్నెన్సీ రాని ఉమెన్స్ ని యోగా ప్రత్యేకంగా నేర్చుకోమని పంపిస్తున్నారు. అందుకు మాకు చాలా గర్వకారణంగా.
1: అయితే సూర్యచంద్ర కుమార్ గారు, ఈ మధ్య కాలంలో మహిళలు బాగా యోగా పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. అయితే మహిళలని ఉండదు, మగవాళ్లని కాదు, ఇక్కడ యోగా విషయం అందరూ చేయొచ్చు. కాకపోతే వీళ్లకు కొన్ని అదనపు లాభాలు కూడా ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారంటే గైనిక్ సంబంధ సమస్యలు ఉంటాయి కాబట్టి అవి కూడా ఏమన్నా యోగా పరంగా మంచి పరిష్కారాలు ఉంటాయేమో మీరు చెబుదురు గాని, అటు శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం అని చెప్పి యోగా గురువులు అందరూ చెప్తూ ఉంటారు. మహిళలు అసలు ఏ వయస్సు నుంచి యోగా చేయొచ్చు, ఎలాంటి ఉపయోగాలు మహిళలకు ఉన్నాయి చెప్పండి.
2: మహిళలు అనేది 8 సంవత్సరాల పిల్లల నుంచి కూడా యోగా చేయొచ్చండి. చిన్న పిల్లలప్పటి నుంచి చేయటం వలన ఏమంటే ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది యోగా. 8 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైనే మనం బ్రతికినంత కాలం కూడా యోగా చేయొచ్చు. ఈ సంవత్సరం తాగాలి ఆపాలి అనేది ఏమీ లేదు. 8 సంవత్సరాల నుంచి పిల్లల్ని నేర్చుకోవటం వలన ఏమవుతుందంటే ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది యోగా ద్వారా. ఇక స్త్రీలకు సంబంధించింది వచ్చినట్లయితే మెయిన్ ఒబిసిటీ, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది, ఒబిసిటీ కానీ డేట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువగా అతిగా రక్తస్రావం అవటం కానీ, లేదా 2-3 నెలలు కావటం కానీ, లేదా వచ్చినప్పుడు కడుపులో నొప్పి కానీ విపరీతమైన ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చాలా మంది మాకు డాక్టర్స్ పంపిస్తూ ఉంటారు. ఎక్కువ చాలా మంది 2-3 నెలలు చేయగానే వాళ్ళు మాకు ఎంతగానో వాళ్ళ రిజల్ట్ చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. యోగాలు ఎంత మన పూర్వీకులు మనకిచ్చిన అదృష్టంగా భావించాలి యోగా. అందులో స్త్రీలకి �ది ఒక వరంగా చెప్పుకోవాలి. ఈ బయటకు సంబంధించిన స్త్రీల రుగ్మతలకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈ యోగా అనేది. ఎట్లా అంటే వీళ్ళు ఒబిసిటీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలు కూడా రావు. యోగా సాధన ద్వారా చాలా మందికి ప్రెగ్నెన్సీలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. తర్వాత వచ్చి నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు స్త్రీలకి చాలా మంది. ఇప్పుడు స్త్రీలు అందరూ కూడా బయట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, ఇంట్లో తల్లి పాత్ర పోషించాల్సి వస్తుంది. 2 నుంచి పోవాలంగా దాళ్ళకి శారీరకంగా మానసికంగా కూడా చాలా ఒత్తిడి చెందుతున్నారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం ద్వారా, ప్రాణాయామాల ద్వారా వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ, ఆసనాల ద్వారా శారీరకమైన దృఢత్వాన్ని పెంచుకుంటూ యోగాలో ఎంతగానో రాణిస్తున్నారు.
1: అయితే రకరకాల సమస్యలు చెప్పారు మీరు ఇప్పుడు, అంటే ఎక్కువగా మీరు చెప్పిన దాన్ని బట్టి స్త్రీ ప్రసూతి సంబంధ అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ అంటుంటాము, దీంతో పాటు థైరాయిడ్ గాని ఊబకాయం లేదా స్థూలకాయం అని అంటుంటాం, అధిక బరువును మించి ఉన్నటువంటి వాళ్ళు యోగా ద్వారా కొన్ని ఫలితాలు ఉంటాయని కూడా మీరు అంటున్నారు. ఇప్పుడు రకరకాల సమస్యలుంటాయి, అలాంటి ఇబ్బంది ఉండడానికి ఇదిగో ఈ ఆసనం, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నెలసర్లు సరిగా రానటువంటి వాళ్ళకి ఇదిగో ఈ ఆసనం.

మూత్రాలు సంబంధించిన చికిత్సలు అన్నీ కూడా రేపు మళ్లీ ఆయాసం రాకుండా చేసేవి కాదు. రేపు మళ్లీ మనకు రాకుండా ఉండాలి అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ట్ మొత్తం అంతా కూడా ఊపిరి వ్యవస్థ ఏదైతే ఉందో చాలా బలసంపన్నంగా ఉండేలాగా చెయ్యాలి అంటే అది ఒక్క యోగా వల్ల మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చిన ఆయాసం తగ్గడానికి మందులు, ఆయాసం తిరిగి రాకుండా చేయడానికి యోగా. చిన్న ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చిన ఆయాసం తగ్గించడం కాదు, వచ్చిన ఆయాసం ఎటు తిరిగి తగ్గుతుంది. ఆక్సిజన్ పెడితే తగ్గుతుంది, ఓ బెడ్ వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే నారాయణకు ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గుతుంది. అది వైద్యులు చేసేటువంటి పని. తరచూ ఉపశానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ప్రాణాయామం అనే దాన్ని విడవకుండా గనక చేసుకుంటూ వెళ్ళడం, వచ్చినప్పుడు చేసేది కాదు, వచ్చినప్పుడు అసలు చేయలేరు కూడాను. సో లేనప్పుడు చేస్తేనే వచ్చేటువంటి ఎపిసోడ్స్, ఆ రకమైనటువంటి ఆయాసానికి సంబంధించినటువంటి అంశాలు తగ్గుముఖం పడతాయి. ప్రాణ అంటే జీవశక్తి, ఆయామ అంటే పొడిగించడం. గాలి పీల్చుకోవడానికి కానీ గాలి వదలటానికి కానీ పొడిగించడాన్ని ప్రాణ ఆయామం అంటాం. ఆయామం అంటే డిలేయిడ్గా చేయడం అనమాట. అంటే ఎక్కువసేపు గాలి పీల్చుకోవడం, ఎక్కువసేపు గాలిని వదలడం అనే ప్రక్రియని ప్రాణాయామం అంటారు. ఇది అర్థమైంది కదా. ప్రాణాయామం అంటే ఎక్కువసేపు గాలి పీల్చుకోవాలి, అలాగే ఎక్కువసేపు గాలిని వదిలేయాలి. సో ఎక్కువసేపు గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది, శరీరంలోకి ఎక్కువ ఆక్సిజన్ ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువసేపు గాలిని వదలడం, ఈ పని చేసినంత వల్ల ఏమవుతుంది, శరీరంలో ఉండేటువంటి మలిన వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శరీరంలోంచి బయటికి పోతుంది. అంటే మంచి ఎక్కువ ప్రవేశిస్తుంది, చెడు ఎక్కువ బయటికి పోతుంది. ఇది ప్రాణాయామం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం అన్నమాట. ఇది కేవలం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి ఒక వ్యాయామం మాత్రమే కాదు, చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ నేను చెప్తున్నాను. శ్వాస యొక్క అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పెంచడము తగ్గించడము అనేటువంటి ఒక ప్రక్రియ, కేవలము ఇది శ్వాస ప్రక్రియకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మ ఒక శరీరము యొక్క సమతుల్య సాధన అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనసుని శరీరాన్ని అలాగే ఊపిరితిత్తుల్ని అన్నిటినీ కూడా ఒక సమస్థితికి తీసుకొచ్చేందుకు మనకు ఉపయోగపడేటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు మనం ప్రాణాయామం అంటే మనకు తెలిసింది, ఒక ముక్కుతో గాలిని అలా లోపలికి నెమ్మదిగా గాలిని అలాగా తీసుకుంటూ మరో ముక్కులోంచి మనం ఎంత గాలి తీసుకున్నాం అంతసేపు ఆ గాలిని అలాగా వదులుకుంటూ వెళ్ళడం. ఇది మొదటి రోజే చేసేయలేరు అందరూ. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలాసేపు గాలిని పీల్చుకోగలగడం, ఒక నిమిషానికంటే ఎక్కువసేపు గాలిని పీల్చుకోవడం, ఒక నిమిషానికంటే ఎక్కువసేపు గాలిని వదిలిపెట్టడం అనేటువంటిది మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే గానీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అలా శ్వాసని పీల్చుకుని వదలడం వలన శరీరంలో ముఖ్యంగా రక్తనాళాల మీద ఊపిరి నాళాల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. దానివల్ల రక్తశుద్ధి అలాగే ఊపిరి నాళాల యొక్క శుద్ధి జరుగుతుంది అనమాట. అంటే దీన్ని నాడీ శుద్ధి అంటారు. నాడీ అంటే గొట్టాల్లాగా ఉండేటువంటి అవయవాల్లో అడ్డంకులు లేకుండా క్లీన్ అవుతాయి. సో ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి సన్నని గొట్టాల్లాంటి అమరికల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాయు సంచారం నడుస్తూ ఉంటుంది. మన బాల్ పెన్లో ఒక రీఫిల్ ఎలా అవుతే ఉంటుందో అటువంటి సన్నటి గొట్టాలు ఉంటాయన్నమాట, ఆ రీఫిల్ లాంటివి. అందులో ఏది అడ్డం పడకుండా ఫ్రీగా గాలి నడిచేందుకోసం చెయ్యాలి అంటే వాయు సంచారం పెరగడానికి ప్రాణాయామం తోడ్పడుతుంది. గాలి ధారాళంగా పీల్చుకోవడం అనేది చేయగలుగుతారు. సో దానివల్ల ఊపిరితిత్తుల యొక్క సమర్థత పెరుగుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, శరీరం లోపలికి ఆక్సిజన్ ఎక్కువ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ బయటికి పోతుంది. దీనివల్ల మనం చాలా స్వచ్ఛమైనటువంటి రక్తశుద్ధి కూడా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. దీనికి కొన్ని నియమాలు, ఖాళీ కడుపు మీద చేస్తే మంచిది, అలాగే కలుషితమైనటువంటి వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ప్రాణాయామం చేస్తే ఆక్సిజన్ కన్నా మలిన వాయువులు శరీరంలోకి ఎక్కువ వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ప్రాణాయామం చేసే చోట స్వచ్ఛమైనటువంటి గాలి ఉన్నది అని చెప్పిన అనుకున్న చోట మీరు ప్రాణాయామం చేస్తే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఎక్కువ తీవ్రంగా ఉబ్బసం ఎగిరిపడుతున్నప్పుడు అప్పుడు మనం ప్రాణాయామం చేస్తూ ఉంటే అది అయ్యేది కాదు. అసలు గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే ప్రాణాయామం ఎక్కడ చేయగలుగుతాము. అందుకని ఇవన్నీ చూసుకుని ప్రశాంతంగా కూర్చుని ప్రాణాయామం చేయాలి అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. సో దీనికి మనం మందులు వాడుకోవడం ఒక్కటే దీనికి శరణ్యం అన్నది కాకుండా మనిషి తన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ తన ఆలోచన విధానంలోనూ ఆహారపు అలవాట్లలోనూ

0: జాగ్రత్తలు పాటిస్తూ యోగాని ఒక సహాయ మార్గంగా ఎంచుకుని గనక మనిషి అలవాటు చేసుకుంటే శాశ్వతంగా ఆస్తమాని జయించగలిగే వ్యక్తి అవుతాడు అన్నది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. యోగాతో శరీర దృఢత్వం పెరుగుతుంది, శ్వాసపై అవగాహన కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇదంతా కూడా ఒక సహాయక చికిత్స మాత్రమే, ఆకస్మిక లక్షణాలు నివారించడానికి కాదు కాదు. అంటే అప్పటికప్పుడు ముంచుకొచ్చిన ఆస్తమాను తగ్గించడానికి కాదు, రేపు తిరిగి రాకుండా చేయడానికి అన్న విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే యోగా మన కోసం శాస్త్రం సృష్టించినటువంటి గొప్ప సహాయకారి అని మనకు అర్థమవుతుంది.
1: మీరింతవరకు శ్వాస సంబంధ వ్యాధులను నివారించడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం తర్వాత లలితగీతాలు వింటారు.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: जमाने में हुकुम सिंह को घर वाले कुड़कुड़दास बुलाते थे क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे।
2: अरे रमुआ, ये पंखा क्यों खुला छोड़ा? बिजली का बिल क्या तेरा बापू भरेगा?
1: पर

0: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయు విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భూమి పూజ ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ది, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మౌనమేళను. ఈ చిత్రం నుంచి రమణ గోగుల అండ్ ప్రియా పాడిన పాట, గీతరచన వేటూరి

చిత్రతరంగిణ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నాలుగు స్తంభాలట. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీత రచన వేటూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ముద్దుల మావయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ పాడిన పాట. గీతరచన సి నారాయణ రెడ్డి

0: మీరు విన్న పాట దళపతి చిత్రం నుంచి స్వర్ణలత పాడారు. గీత రచన రాజశ్రీ. ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో ఆర్ మహేష్ మరియు సిహెచ్ మున్కుమార్ నాదస్వర యుగళం వింటారు. కార్యక్రమంలో ముందుగా సామాన్య మల్లి శ్రీహరి చారుకేశ రాగం, ఆదితాళం పురంధరదాస్ కీర్తన

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో ఆర్ మహేష్ మరియు సిహెచ్ మునుకుమార్ నాదస్వర ద్వయం వింటున్నారు. కార్యక్రమం తర్వాత

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో ఆర్ మహేష్ మరియు సిహెచ్ మున్కుమార్ గారుల నాదస్వర ద్వయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా జానకిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాట, మరి వినండి జానకిరాముడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత బోతుల పాట పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

0: సాగర సంగమమే.
1: సీతాకొకచిలుక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ముక్కు పుడక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నాని చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సదానా సర్గం పాడారు, గీతరచన చంద్రబోస్.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన ఆత్రేయ

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్యరంగం అభివృద్ధి చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్యరంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది, అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
2: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్ ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు, సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
1: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ, మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
3: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూపిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తున్నాం. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నింటికి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
1: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
4: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు, లైక్ 60 ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని, లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలా మంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనసుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
5: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యము కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
6: ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు 2 జిల్లాల్లో, రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 థీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన. దీంతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1,00,000 మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా, చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతోంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం, ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తమిచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తం గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రోజులు మారాయి చిత్రం నుంచి ఘంటసాల పాడారు గీత రచన కోసరాజు. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకెళ్ళేపల్లి నుండి గంధం మాణిక్యాలరావు, వజ్రమ్మ, స్వాతి, శ్రీకృష్ణ, తనుశ్రీ, కీర్తిశ్రీ మరి వీరందరి కోసం ఈ పాట. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనప్పరెడ్డి రమేష్ బాబు వీరి కోరికపై కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. మరి వీరందరి కోరికపై ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు, మరి వీరు కోరుతున్నారు మాయదారి మల్లిగాడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట.

రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు ప్రాణం చిత్రం నుంచి సోను నిగమ్ మహాలక్ష్మి పాడారు, గీతరచన సాయి శ్రీహర్ష, మరి వీరి కోసం ఈ పాట.

మహమండలం కజగ్రామం నుండి తిరువదిలి వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక మరి వీరందరూ కోరుతున్నారు. నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, మరి వీరి కోసం ఈ పాట.

మరి నాటి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీతరచన శ్రీశ్రీ

నన్నకనే నా మనసే చెలగాట మాడే నీ వయసే నేడు నా వలపు దోచుకున్న నాది నివే మూడు లోకాల సాటిలే.

కనులందు పలికే సరిగమలే నన్ను కరగించగలిగే మధుగిమలే అనురాగాల ద్వారాలు తెరితేనే.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇలాంటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మి, విశాల్, మరి వీరు కోరుతున్నారు ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్రపడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్

ఈనాటి రావతిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, మరి వీరందరూ కోరుతున్నారు బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట, గీతరచన సంగీతం మణిశర్మ.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ అండ్ సాయి రిత్విక్ మరి వీరందరూ కోరుతున్నారు. తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతుది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కిరాయల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరి కోసం ఈ పాట

మీరు ఇంతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ద్వారక చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడిన పాట, గీత రచన రెహమాన్, సంగీతం సాయి కార్తీక్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రానికి హరిచరణ్, సింధూరి విశాల్ పాడారు. రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కార్తికేయ చిత్రానికి హరిచరణ్ పాడారు. రచన వనమాలి, సంగీతం శేఖర్ చంద్ర.

0: గుర్తు చేసుకుందాం శీర్షికని మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్ డే ఆర్జే డి మోనిక్ గారితో పరిచయం వినండి.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో మోనిక ఒకరు. ఈరోజు మోనిక మనతో ఉన్నారు. హాయ్ మోనిక, వెల్కమ్.
2: హలో.
1: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్, అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో మోనిక, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్సేషన్.

0: షూర్. అండ్ మౌనిక, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి ఇలా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఆ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
1: షూర్. ఫస్ట్ వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాకు వన్ డే ఇలా ఆర్జేలో ఆపర్చునిటీ ఇస్తారని. జస్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాము, విన్ అయ్యాము, బట్ లేటర్ దెన్ మాకు తెలిసింది ఇలా ఆర్జేలో కూడా ఆపర్చునిటీ ఇస్తారని. మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పాము. ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, సో చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
0: ఓకే, వెల్ మౌనిక, అండ్ 9 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్ఏ రాసావు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా రేడియో గురించి నువ్వే విషయాలు తెలుసుకున్నావు, అలాగే ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
1: ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఆకాశవాణి కండక్ట్ చేస్తున్నారని మాకు గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. ఆకాశవాణి అనగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే, అంటే మా అమ్మమ్మ, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఆ కాలంలో ఏంటంటే వీళ్ళకి న్యూస్ పేపర్స్ ఉండేవి కాదు, అంత అవేర్నెస్ ఉండేది కాదు వాళ్ళకి, సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు. అంటే ఆ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ వాళ్ళకి. టీవీ ఛానల్స్ కానీ, టీవీస్ కూడా ఉండేవి కాదు, అంత టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వలా. ఈవెన్ దో అలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక చిన్న రేడియో అనేది ఉండేది. ఆ రేడియో ఎక్కడ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ ప్రజలందరికీ అవగాహన, వాళ్ళకి అవేర్నెస్ని తీసుకురావడానికి చాలా హెల్ప్ అయిందనమాట ఈ ఆకాశవాణి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకా మ్యూజిక్ కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఈ ఆకాశవాణి వచ్చినప్పుడు అందరూ ఇంట్లో ఆ చిన్న రేడియోని పెట్టుకొని చుట్టూ కూర్చొని, ఈవెన్ ఇట్ గ్యాదర్డ్ ఎవ్రీవన్ టుగెదర్. ఇప్పుడు ఏంటంటే మనకి న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసాయి, డిఫరెంట్ మొబైల్స్ వచ్చేసాయి, మనం అన్నీ అవే చూసుకుంటున్నామో, అందులో ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇదివరకు రోజుల్లో అవన్నీ ఉండేవి కాదు. సో నిజం చెప్పాలంటే ఈ ఆకాశవాణి అనేది మన నేషన్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన ప్రజల్ని అవేర్ చేయడానికి కానీ, ఎంటర్టైన్ చేయడానికి కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, డ్రామాస్ విషయంలో కానీ, వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్. సో ఇట్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్.
0: నైస్ మౌనిక, ప్రస్తుతం నువ్వేం చదువుకుంటున్నావు?
1: Actually, I'm pursuing law, second year.
0: Oh, nice. Mari, law field ni choose cheskodaniki emanna different reason unda?
1: In fact, naku chinna pani nunchi law ante chaala ishtam anamata. ఎందుకు అంటే ఇప్పుడు మన ఎదురుగా ఏమైనా తప్పు జరిగిందనుకో, మనం యాజ్ ఎ పర్సన్గా అయ్యో పాపం అని అనుకుంటాము. కానీ లా తెలిసిన పర్సన్, అంటే లా తెలిసిన పర్సన్కి మొత్తం రైట్స్ తెలుస్తాయి. యాజ్ ఎ సిటిజన్గా ఎవరు ఎలా ఉండాలి, ఇప్పుడు మన ఎదురుగా ఏమైనా తప్పు జరుగుతున్నా కూడా మనం కండెమ్ చేసే ఆ పవర్ అనేది ఉంటుంది. యాజ్ ఎ నార్మల్ సిటిజన్ అయితే అయ్యో పాపం అనుకొని వదిలేస్తాము. అదే లా స్టూడెంట్గా, అంటే మన రైట్స్ తెలిసిన ఒక సిటిజన్గా అయితే మనం ఆ తప్పుని కండెమ్ చేయొచ్చు అక్కడక్కడతో.
0: యా మౌనిక, బాగా చెప్పావు. సరే, మరి చదువుతో పాటు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? అలాగే నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ కూడా.
1: హాబీస్ అండ్ ఇంట్రెస్ట్స్ అంటే డాన్స్, మ్యూజిక్, కొన్నిసార్లు ఆర్ట్స్ వేస్తూ ఉంటా. అండ్ నా ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏముంది, ఒక రెస్పెక్ట్ఫుల్ డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయాలని, అంతకు మించి ఏం లేదు.
0: ఓకే, గుడ్ మార్నింగ్. నువ్వు డాన్స్ వేస్తూ ఉంటా అన్నావు కదా, మరి ఎలాంటి టైప్ ఆఫ్ డాన్స్ అది?
1: భరతనాట్యం.
0: భరతనాట్యమా? ఓకే. డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
1: యాక్చువల్లీ ఒక 2 ఇయర్స్ నుండి.
0: 2 ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా ఉంది? అలాగే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎంత టెన్షన్గా ఉంటుంది? ఎంతో మంది ముందు మనం డాన్స్ వేస్తాం కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకుంటావా?
1: షూర్. ఇదివరకు అంటే నార్మల్గా ఇప్పుడు మనం స్టేజ్ మీద గుడిలలో కానీ, ఐ మీన్ టెంపుల్స్లో కానీ ఎప్పుడన్నా డాన్స్ చూసినప్పుడు మనకు అదో టైప్ ఆఫ్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈవెన్ నన్ను కూడా నేను అలా చూసుకోవాలి. యాక్చువల్లీ ఇది మా మదర్ డ్రీమ్. ఈవెన్ దో నాకు కూడా చాలా ఇష్టం డాన్స్ అంటే, ఒక టైప్ ఆఫ్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఆ దేవుడి పాటలకి మనం డాన్స్ వేస్తూ ఉంటే, టెంపుల్స్లో అందరు కూర్చొని మనల్ని చూస్తూ ఉంటే బాగుంటుంది.
0: నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు.
1: యా షూర్.
0: అండ్ మౌనిక, నువ్వు లా స్టూడెంట్ కదా, మరి కాన్స్టిట్యూషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అలాగే ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ముఖ్యంగా ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన బేసిక్ రైట్స్ ఏంటి, నీ మాటల ద్వారా మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా మరి?
1: యా షూర్, తప్పకుండా చెప్తా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇది మన దేశానికి బ్యాక్ బోన్ లాంటిదన్నమాట. మన కంట్రీ అనేది ఎలా రన్ అవ్వాలి, గవర్నమెంట్ పవర్స్ ఏంటివి, సిటిజన్స్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్ ఏంటి, మన పార్లమెంటు, జ్యుడిషియరీ, ఈ ఎగ్జిక్యూటివ్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేవి ఇందులో ఉంటాయన్నమాట. అందుకే దీనిని మనం సుప్రీం లా ఆఫ్ ఇండియా అని కూడా అంటాం అన్నమాట. మన భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించారు. కాన్స్టిట్యూషన్ 1949

0: నవంబర్ 26 అడాప్ట్ చేయబడింది అనమాట. 1950 జనవరి 26 దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కాన్స్టిట్యూషన్లో 450 పైగా ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒకటి అనమాట. ఇది ప్రతి సిటిజన్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్. ఇవి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే బేసిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్ 14 తీసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. అంటే అందరూ లా ముందు ఈక్వల్ అని చెప్తుందన్నమాట ఈ ఆర్టికల్. అదే ఆర్టికల్ 15 తీసుకుంటే దీంట్లో మనకి రిలీజియన్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎవరు డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్తుంది. అదే మనం ఆర్టికల్ 16 తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి, అండ్ ఆర్టికల్ 19 తీసుకుంటే రైట్ టు ఫ్రీడమ్, అంటే లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఎక్స్ప్రెషన్, పీస్ఫుల్ మీటింగ్స్ వంటి ఫ్రీడమ్స్ని ఇది ఇస్తుంది అనమాట. ఆర్టికల్ 21 తీసుకుంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. ఇదేంటంటే ప్రతి వ్యక్తికి డిగ్నిటీతో జీవించే రైట్ ఉంది అని మనకు చెప్తుంది. ఇది కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అదే మనం ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 32కి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అవ్వగానే మనం సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళే అవకాశం అనేది ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనిని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. రైట్స్ మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఇవి ఆర్టికల్ 51ఏలో ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్, కంట్రీని మెయింటైన్ చేయడం వంటి డ్యూటీస్ ప్రతి సిటిజన్కి ఉంటాయన్నమాట. యూత్ పర్స్పెక్టివ్లో చూస్తే కాన్స్టిట్యూషన్ గురించి అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన డెమోక్రసీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట.
1: వెల్ డన్ మోనికా, కాన్స్టిట్యూషన్ గురించి అలాగే ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మన లిజనర్స్కి కూడా బేసిక్ ఆర్టికల్స్, సిటిజన్ రైట్స్ గురించి మంచి అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ సరే, లా కాలేజెస్లో మూట్ కోర్ట్స్ ఉంటాయి కదా, మరి అక్కడికి మొదటిసారి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? కోర్ట్ ఎన్వైర్న్మెంట్ కానీ సీనియర్ కేసెస్ ఆర్గ్యూ చేయడం చూస్తూ ఉంటావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
0: యాక్చువల్లీ మాకు లీగల్ ఫెస్ట్ అని ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట కాంపిటీషన్స్. అప్పుడేంటి, డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఆర్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు లా స్టూడెంట్స్. అప్పుడు మూట్ కోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎట్ దాట్ టైం నేను ఒకసారి వెళ్ళానన్నమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే లా స్టూడెంట్ లైఫ్లో ఈ మూట్ కోర్ట్ అనేది చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లాస్ రూమ్లో బుక్స్ ద్వారా లా నేర్చుకుంటే మూట్ కోర్ట్ ద్వారా మనం ప్రాక్టికల్ లా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నేను మొదటిసారిగా మూట్ కోర్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్గా అనిపించింది. ఎందుకంటే రియల్ కోర్ట్లో జడ్జ్, బెంచ్, ఆర్గ్యుమెంట్స్, కేస్ ప్రెజెంటేషన్ అన్నీ ఉండడంతో కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ముఖ్యంగా సీనియర్స్ కాన్ఫిడెన్స్తో కేసెస్ ఆర్గ్యూ చేయడం చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఒక కేస్ని ఎలా అనలైజ్ చేయాలి, రిలెవెంట్ లాస్ ఎలా సెర్చ్ చేయాలి, ఎవిడెన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, జడ్జ్ అడిగే క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి వంటి విషయాలు అక్కడ మనం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీగల్ రీసెర్చ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మూట్ కోర్ట్ ద్వారా టీమ్ వర్క్, కాన్ఫిడెన్స్, క్రిటికల్ థింకింగ్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఫ్యూచర్లో అడ్వకేట్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ ప్లాట్ఫామ్ అన్నమాట. అందుకే లా ఎడ్యుకేషన్లో మూట్ కోర్ట్కి చాలా ముఖ్యమైన స్థానం ఉంది అని నేను అనుకుంటున్నాను.
1: మౌనిక, నీ మూట్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా బాగా చెప్పావు. అండ్ ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చొని మాట్లాడినప్పుడు నీకు ఎలా అనిపించింది, అలాగే మన రేడియో స్టేషన్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా నీకు ఎలా అనిపించింది?
0: చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ మైక్ ముందు కూర్చొని, లైక్ ప్రజలందరూ మన వాయిస్ని వినడం, ఇట్స్ అ ప్రివిలేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆకాశవాణి ఫర్ దిస్ ఆపర్చునిటీ.
1: నైస్ మౌనిక. మౌనిక, ఈ డిజిటల్ జనరేషన్లో యూత్కి రేడియో ఇంపార్టెన్స్ గురించి నీ మాటలో చెప్పగలవా? అండ్ యూత్ స్టడీస్తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ కో కల్చర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ నువ్వు అనుకుంటున్నావు?
0: యా, స్టడీస్తో పాటు ఈ కోకల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి బ్రెయిన్ ఇంకా షార్ప్గా యాక్టివ్గా పనిచేస్తుంది.

0: కానీ దాని ఫస్ట్ లెటర్ తీసేస్తే ఈవెన్ అయిపోతుంది. ఏ వర్డ్ అది?
1: సెవెనా?
0: సెవెనా, సెవెన్ ఎలా అవుతుంది
1: అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఏదైనా తీసుకొని దాన్ని ఫస్ట్ లెటర్ తీసేస్తే అది ఈవెన్ అయిపోయింది అన్నారు కదా. సెవెన్లో SEVEN, అందులో ఫస్ట్ లెటర్ ఎస్ తీసేస్తే ఈవెన్.
0: యా, కరెక్ట్ ఆన్సర్ మోనికా. సరే మరి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. వాట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ బట్ ఇజంట్ ఎ లాయర్? దేంట్లో ఎక్కువ కేసెస్ ఉంటాయి కానీ అది లాయర్ కాదు, ఏంటది?
1: కేసెస్ ఉంటాయి కానీ లాయర్ కాదు.
0: Yes.
1: సూట్ కేస్.
0: యా, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఒకవేళ కోర్టులో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటే మీ లాయర్ ఎవరు?
1: నేనే.
0: Yes, రైట్ ఆన్సర్. క్వశ్చన్ని కూడా చాలా జాగ్రత్తగా థింక్ చేసి ఆన్సర్ చేసావు. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం, ఓకేనా?
1: యా, ఓకే.
0: అన్లిమిటెడ్ ఫుడ్ ఆర్ అన్లిమిటెడ్ వైఫై?
1: అన్లిమిటెడ్ ఫుడ్.
0: ఎందుకు వైఫై కాకూడదు?
1: వైఫై ఆకలి తీర్చదుగా.
0: రైట్ ఆన్సర్. 1 crore rupee ఆర్ పర్ఫెక్ట్ హెల్త్?
1: పర్ఫెక్ట్ హెల్త్.
0: గుడ్ చాయిస్ మోనికా. అండ్ ట్రావెల్ ది వరల్డ్ ఆర్ మీట్ యువర్ ఫేవరెట్ సెలబ్రిటీ?
1: ట్రావెల్ ది వరల్డ్.
0: ఎందుకు సెలబ్రిటీ కాకూడదు?
1: మనం వరల్డ్ ట్రావెల్ చేస్తే మనకి న్యూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అండ్ మన వరల్డ్ గురించి కూడా ఎక్కువ తెలుసుకోవచ్చు.
0: బాగా రెస్పాండ్ అయ్యో మోనికా. సరే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ జర్నీలో ఎన్నో రిఫార్మ్స్ జరిగాయి. వాటిలో న్యూ క్రిమినల్ లాస్ Article 370 రద్దు, ఓల్డ్ బ్రిటిష్ లాస్ ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకురావడం వంటి మేజర్ లీగల్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఒక లా స్టూడెంట్గా ఈ రిఫార్మ్స్ గురించి, వీటి ఇంపాక్ట్ గురించి మన లిజనర్స్కి వివరించగలవా?
1: తప్పకుండా. ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ మాత్రమే కాకుండా లీగల్ రిఫార్మ్స్ గురించి కూడా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పచ్చు. ముందుగా క్రిమినల్ లాస్ గురించి మాట్లాడితే మన దేశంలో చాలా సంవత్సరాలుగా బ్రిటిష్ పీరియడ్లో రూపొందించిన ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పీసీ అంటే క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అమలులో ఉండేవన్నమాట. కాలంతో పాటు సొసైటీ, టెక్నాలజీ, విధానం మారిపోయింది. అందుకే వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే BNS, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే భారతీయ న్యాయ సంహిత అంటే BNS అనేది పాత ఐపీసీకి బదులుగా వచ్చింది. ఇది ఏ నేరం, దానికి ఎలాంటి శిక్ష ఉండాలి అనే విషయాలను వివరిస్తుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత పాత CRPCకి బదులుగా ఇది వచ్చిందన్నమాట. ఒక క్రైమ్ జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, అరెస్ట్ ఎలా చెయ్యాలి, కోర్టు ప్రొసీజర్ ఎలా ఉండాలి వంటి ప్రొసీజర్స్ గురించి ఇది వివరిస్తుంది. భారతీయ సాక్ష్య అధినయం అనే పాత ఎవిడెన్స్ యాక్ట్కి బదులుగా ఇది వచ్చిందన్నమాట. కోర్టులో ఎవిడెన్స్ ఎలా స్వీకరించాలి, ఏ ఆధారాలు వ్యాలిడ్ అనే విషయాలను ఇది నిర్ణయిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్, మొబైల్ డేటా వంటి వాటికి ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కొత్త లాస్ ద్వారా డిజిటల్ ఎవిడెన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, టెక్నాలజీ యూసేజ్ పెంచడం వంటి మార్పులు వచ్చాయి. ఇక Article 370 గురించి మాట్లాడితే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగ నిబంధన. దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్వెస్ట్మెంట్స్, సెంట్రల్ లాస్ ప్రయోజనాలను పొందగలుగుతుంది అని చెప్పారు. అలాగే ట్రిపుల్ తలాక్ లా గురించి చెప్పాలంటే గతం కొంతమంది ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు జెండర్ జస్టిస్ వైపుగా ముఖ్యమైన అడుగుగా పేర్కొనింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ కాలంలో లీగల్ రిఫార్మ్స్ పరంగా కూడా కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. కొత్త క్రిమినల్ లాస్, Article 370, ట్రిపుల్ తలాక్ లా వంటి అంశాలు దేశ న్యాయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థలపై ప్రభావం చూపాయి. ఒక లా స్టూడెంట్గా నేను భావించేది ఏంటంటే ఏ రిఫార్మ్ అయినా ప్రజలు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా యూత్ కాన్స్టిట్యూషన్, లాస్, సిటిజన్స్ రైట్స్ గురించి అవగాహన ఉంటే వారు మరింత రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగగలరు. లీగల్ అవేర్నెస్ అనేది కేవలం లా స్టూడెంట్కే కాదు, ప్రతి సిటిజన్కి అవసరం. ఎందుకంటే చట్టాల గురించి అవగాహన ఉంటేనే మన హక్కులు బాధ్యత

0: సరే మౌనిక, ఇప్పుడు కొన్ని ఫన్నీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం నువ్వు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలవో. రెడీనా మరి?
1: యా రెడీ.
0: ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఏ వర్డ్ ఫస్ట్ ఆడ్గా ఉంటుంది?

0: ప్రాముఖ్యతలు మరింత బాగా అర్థమవుతాయి.
1: చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం మోనికా. ఈ విషయాల గురించి చాలా మందికి బేసిక్ అవేర్నెస్ ఉన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, కానీ నువ్వు చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మన లిజినెస్కి కూడా ఇది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను.

0: అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోనిక, నిజంగా ఈరోజు నీతో మాట్లాడడం హ్యాపీగా అనిపించింది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన లిజనర్తో షేర్ చేసుకున్నావు. అండ్ నీ ఫ్యూచర్లో అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు వన్ డే ఆర్జే డి మౌనికతో పరిచయం విన్నారు.

0: 100% లవ్ చిత్రానికి రంజిత్ శ్రీచరణ్ పాడిన పాట అది. మరికొన్ని పాటలు 12:10 వార్తల అనంతరం వినవచ్చు. సమయం 12 కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ. फ्रांस के एविया शहर में 52वां G7 शिखर सम्मेलन शुरू हो गया है. सम्मेलन में विश्व की अग्रणी अर्थव्यवस्थाओं के नेता प्रमुख अंतर्राष्ट्रीय चुनौतियों पर चर्चा कर रहे हैं. 3 दिन के इस सम्मेलन में वैश्विक असंतुलन को कम करने, बड़े भू राजनीतिक संकटों से निपटने, बच्चों से जुड़े मुद्दों और संगठित अपराध तथा अवैध धन के प्रवाह को रोकने पर चर्चा होने की संभावना है. प्रधानमंत्री नरेन्द्र मोदी भी G7 शिखर

0: 1961 ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన భార్యాభర్తల చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

0: ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమాపేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో

0: భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వజ్ఞాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యకుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామీ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: శ్రోతలు లేనిదే రేడియో లేదు. ఆకాశవాణికి శ్రోతలే జీవనాడి. శ్రోతలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకాశవాణి 90 వసంతాలు నింపుకున్న నేపథ్యంలో దశాబ్దాల

0: చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, ఎందుకంటే ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు చూడగానే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆకాశవాణిలో రకరకాల విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమాన్ని విని మీ యొక్క అభిప్రాయాన్ని చక్కటి విశ్లేషణతో, చక్కటి దస్తూరితో, ఆ కార్డుల్లో మీరు రాసేటువంటి ఉత్తరాల్లో మంచి రకరకాల రంగులు, హంగులు, మరి పువ్వులు, ఇలా రకరకాల బొమ్మలు వేస్తూ మరీ పంపిస్తూ ఉండేవారు మీరు. మేము ఎంతో ఆనందించేవాళ్ళం. అంటే ఉత్తరాల కార్యక్రమాలు చదువుతూ ఉండేవాళ్ళం కదా, అలాగే శ్రోతలు కోరినటువంటి పాటలని, ఇలాంటి వాటిలో మీ పేరు లేని కార్యక్రమ ఉత్తరమే ఉండేది కాదు. చాలా ఆనందంగా ఉంది రఘువీర్ సింగ్ గారు. మీరు అసలు రేడియో ఎప్పటి నుంచి వినేవారండి?
1: నేను దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నానండి. నా నాన్నగారు కూడా రేడియో వినేవారు. అక్కడి నుంచి అది నాకు దొరికింది ఆ ఛాన్స్. నాకు పెద్ద రేడియో ఒకటి కొనేవారు అండి మా నాన్నగారు. ఆ రేడియోలో పాటలు వినేసి వెంటనే రేడియోకి స్పందించి నేను లెటర్స్ రాసేవాడినండి. అప్పటి నుంచి నాకు అలవాటు అయిందండి. నేను దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ వింటున్నాను. ఇటు ఆకాశవాణి, విశాఖపట్నం, విజయవాడ, కడప, అప్పట్లో ఈ 4 స్టేషన్సే ఉండేవండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చాలా స్టేషన్స్ వచ్చేసినాయి. ఎఫ్ఎంలు, మార్కాపురం ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రస్తుతం విజయవాడలో నేను నివసిస్తున్నాను. విజయవాడ కార్యక్రమాలు వింటున్నానండి.
0: 40 ఏళ్ళ నుండి వింటున్నారు కదా?
1: అవునండి.
0: ప్రస్తుతం మీ యొక్క వయసు ఎంత?
1: నా వయసు 78 సంవత్సరాలండి.
0: ఓ,
1: నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటాను. అన్ని ప్రోగ్రామ్లు వింటుంటాను. ఉదయం భక్తిరంజన కాడి నుంచి సూక్తి ముక్తావళి ఇవన్నీ వింటుంటానండి. తర్వాత ఉదయరేఖల కార్యక్రమం, మన ఆకాశవాణి వారు ప్రసారం చేసే ఉదయరేఖల కార్యక్రమాల్లో డాక్టర్ గారితో సలహాలు మొత్తం ఇవన్నీ వింటుంటానండి. వెంటనే స్పందించి మీకు లెటర్స్ రాస్తుంటానండి. అది మా శ్రోతలందరికీ తెలుసును, ఆకాశవాణి వారు కూడా తెలుసునండి.
0: మీరు మాత్రమే వినేవారా, మీ కుటుంబ సభ్యులు కూడా వినేవారా?
1: మా కుటుంబ సభ్యులు అంటే మా మేడం గారు వినేవారు అండి. ఆవిడ సుగుణాబాయి.
0: పిల్లలు కూడా వినేవాళ్ళు?
1: వినేవారు అండి. పిల్లల వరకు నేను వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళినా ఆ ప్రోగ్రాం ఆవిడ కూడా రాసి నాకు అప్పచెప్పేదండి. అప్పుడు మళ్ళీ నేను రాసేవాడి.
0: అయితే రఘువీర్ సింగ్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
1: నేను పీయూసీ చదివానండి. ఓల్డ్ పీయూసీ చదువుకున్నానండి.
0: పీయూసీ,
1: ఓల్డ్ పీయూసీ. ఆవిడేమో 10th క్లాస్ చదివిందండి మేడం గారు.
0: పీయూసీ అంటే ఏంటండి?
1: పీయూసీ అంటే అప్పుడు పి యూనివర్సిటీ ఏదో అనేవారండి, నాకు అంతగా జ్ఞాపకం లేదు.
0: ఇప్పుడున్న ఇంటర్మీడియట్?
1: ఇంటర్మీడియట్ సమానం అండి. తర్వాత నేను ఐటీఐలోకి చేరానండి. ఐటీఐలో చేరి మా ఏలూరు జూట్ మిల్లో నేను మెకానిక్గా వర్క్ చేశానండి. వర్క్ చేస్తూను రేడియో వినేవాడినండి. ఆ టైమింగ్స్ కాకుండా వచ్చి వెంటనే రేడియో పెట్టుకుని వెంటనే మీకు లెటర్స్ రాసేవాడినండి. ఇటు కార్మికుల కార్యక్రమం వినేవాడిని, తర్వాత వనితావాణి వినేవాడిని, తర్వాత పసిడి పంటలు కూడా వినేవాడిని. నేను కార్మికుల కార్యక్రమం మాత్రం బాగా వినేవాడినండి. తర్వాత మన వివిధ భారతిలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ విన్నానండి. వాటికి వెంటనే స్పందించి లెటర్స్ రాసేవాడినండి.
0: మీరు జూట్ మిల్లులో ఐటీఐ చదివిన తర్వాత మెకానిక్గా చేరాని అన్నారు?
1: అవునండి.
0: సో ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారంటే కార్మికులు ఎక్కువ ఉంటారు.
1: అవునండి.
0: సో ఆ కార్మికులలో మీరు ఒక కార్మికుడిగా అనుకోవచ్చు.
1: అవునండి.
0: మరి మీ తోటి కార్మికులు కూడా కాస్త ఎప్పుడన్నా మంచి రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది
1: చెప్పి చెప్పేవాడి కానండి, వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదండి. ఎందుకంటే
0: వినేవారు, కొందరు
1: వినేవాళ్ళు కాదండి. ఇప్పుడు రేడియో అంటే రఘువీర్ సింగ్ గారే, ఆయనే వినాలి, ఆయనే చెప్పాలి మగానే అనే ధోరణిలో ఉండేవారు అండి. చాలా నువ్వు చెప్తున్నావు కదా, మాకు చాలా సంతోషం అనేవారు అండి.
0: ఎవరన్నా వాళ్ళల్లో రేడియో రఘువీర్ సింగ్ గారు ఇలా అన్నారని అనేవారు ఏమన్నా?
1: ఏం లేదండి, అది ఇంకా అంత దూరం రాలేదు. మా శ్రోతలకు ఇంకా మా మిత్రులకి ఇంకా అంత నాలెడ్జ్ రాలేదండి. రేడియో వింటాడు సింగ్ గారు, అంతవరకు తెలుసునండి.
0: ఇప్పుడు ఏం చేస్తున్నారండి?
1: ప్రస్తుతం ఖాళీ అనండి. 78 సంవత్సరాలండి నాకు.
0: విశ్రాంతి తీసుకుంటున్నానండి. ఇప్పుడు కూడా రేడియో వింటున్నారా? మరి
1: ఇప్పుడు కూడా రేడియో వింటున్నానండి, కాలక్షేపం చేస్తూ ఉంటానండి. ఇప్పుడు నా దగ్గర రేడియోలు రెండు ఉన్నాయండి. మా అమ్మగారి ఇంట్లో ఒకటి ఉంటుంది, మా అబ్బాయి గారి ఇంట్లో ఒకటి రేడియో ఉంటుందండి. ఏలూరు నుంచి రావటం, ఆ రేడియోలో బ్యాటరీలు వేసుకుంటాం, వింటాం అండి. అలాగే వింటుంటాను.
0: ఒకే రేడియో ఎక్కువ కాలం, ఎంతకాలం ఉంది రేడియో మీ దగ్గర? ఒక 25 ఏళ్ళు పైగా ఉందా?
1: ఉంది. నా దగ్గర దగ్గర 7-8 రేడియోలు పాడైపోయి ఉన్నాయండి. అవి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని రాక దాన్ని చాలా చెంచులు పెట్టేసి ఆ రేడియోలు అన్ని పాడైపోయినాయండి. ప్రస్తుతం 2 రేడియోలు మాత్రం ఉన్నాయండి, అవే వింటుంటానండి.
0: అయితే రఘువీర్ సింగ్ గారు, రేడియోలో కార్యక్రమాలు విని నిన్న మొన్నటి దాకా కూడా ఉత్తరాల ద్వారాగా అభిప్రాయాలు రాసి పంపేవారు మీరు?
1: అవునండి.
0: మీరు ఆకాశవాణికి ఉత్తరాలు చాలా కాలం నుంచి రాస్తూ ఉన్నారని చెప్పారు కదా,
1: అవునండి.
0: వీటిల్లో సినిమా పాటలు కూడా కోరుకునేవారు.

0: ధనరంజని అని ఉండేదండి అప్పట్లో, ధనరంజనకి రాసేవాడిని. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కల్పరాత నడుస్తుందండి, నా కల్పరాత కూడా రాస్తుంటానండి. ప్రతివారం నా పేరు రేడియోలో రావాల్సిందేనండి. ఏదో ఒక పాట వేసేవాడు మా నా రఘువీర్ సింగ్ గారు అంటే ఒక పాట వేస్తారండి ఇప్పుడు కూడా. అది నా మీద దయతోనో మరి నా అదృష్టమో తెలియదండి, రఘువీర్ సింగ్ గారి పాట అటు రావాల్సిందేనండి రేడియోలో.
1: అంటే ఒకళ్ళ మీద దయ అనేది కాదు, కానీ మీరు దాదాపు ఒకేసారి ఒక డజను రెండు డజన్ల ఉత్తరాలు వస్తూ ఉండేవి మీరు.
0: అవునండి, రాస్తుంటానండి నేను.
1: రెండోది ఏంటంటే మీ దస్తూరి చూడగానే హత్తుకునేది, చాలా అందంగా ఉండేది, ఆ స్వాతి ముత్యాల్లా ఉండే అక్షరాలు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: సో అక్కడ కొంచెం ఆ అట్రాక్షన్ కొంత పనిచేసిందేమని నేను అనుకుంటున్నాను.
0: అవునండి అవునండి,
1: మంచిది. రఘువీర్ సింగ్ గారు, గత రోజుల్లో ఎంతో మంది ఆకాశవాణిలో ఉద్యోగం చేసినటువంటి ఉద్ఘోషకులు అంటే అనౌన్సర్లు అంటాము, అలాగే ప్రయోక్తలు అంటే ప్రొడ్యూసర్స్, రేడియో నాటికలు, రూపకాలు, సంక్షిప్త రకరకాల కళారూపాల్లో కార్యక్రమాలు అందించేటువంటి వారు.
0: అవునండి.
1: మరి వాళ్ళల్లో అబ్బా ఇదిగో ఫలానా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది అని కానీ వాళ్ళ పేర్లు మీకు ఎవరు కొన్ని తెలిసిన వాళ్ళని కానీ ముఖ్యమైన వాళ్ళు?
0: కోక సంజయరావు గారు, తర్వాత బందా కనకలింగేశ్వరరావు గారు, వీళ్ళు నాటికలు అయ్యి వింటుంటానండి, వెంటనే స్పందించి రాస్తుంటానండి. తర్వాత మన రామకృష్ణ గారు ఎవరు ఉండేవారండి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు, ఎక్కువగా మీకు ఇదిగో జానపద గేయాలు బాగా ఉంటాయి, నాటికలు బాగా ఉంటాయి, భక్తి రంజని బాగా ఉంటుంది, ఇలా ఏదన్నా ఉండేదా? అన్ని సమపాళ్లలోనే ఒకటి బాగు ఒకటి బాగు లేదు అనేది ఏమి ఉండదా?
0: అలాంటిదేమి లేదు సార్, నేను ప్రతి కార్యక్రమం వింటాను రాస్తాను. ఇంకా ఈ కార్యక్రమం బాగలేదు, విమర్శ మాత్రం ఎక్కువ చేయనండి, నాకు తెలిసినంత మట్టుకు విమర్శ ఎక్కువ చేయను, ఇలా చేయాలని కూడా చెప్పనండి రేడియో వాళ్ళకి. ఎందుకంటే నా మనసులో ఉన్నది రాసేస్తానండి, నా మనసులో ప్రకారం ఎలా నడిస్తే అలాగా నేను లెటర్స్ రాస్తుంటానండి. ఇప్పుడు వాట్సాప్లు పెడుతున్నాము, అయినా కానీ కార్లు మాత్రం వదులుతలేదండి. నాకు ఇంట్లో డజన్ డజన్ కార్లు పెట్టుకుంటానండి కొనుక్కొని, ప్రతి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, నా పోస్ట్ ఆఫీస్ కూడా నాకు ఏలూరులో ప్రతి పోస్ట్ ఆఫీస్ కూడా తెలుసునండి. ఈయన రేడియోకి అవన్నీ వీళ్ళంతా ఉన్నారండి, వాళ్ళు కూడా నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు.
1: మీ తరం శ్రోతలు ఉంటారు, అలాగే యుక్త వయసులో శ్రోతలు ఉంటారు,
0: ఉంటారు
1: వీళ్ళు కూడా మిమ్మల్ని పరిచయం
0: చేసుకుంటుంటారండి. తర్వాత రామారావు గారు ఉన్నారండి ఇక్కడ, మేము విజయవాడ నుంచి రామారావు గారు ఉన్నారు. తర్వాత మచిలీపాట్ మన రమేష్ గారు, వీళ్ళు కూడా లెటర్స్ రాస్తూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటుంటాం మేము. మేము మమ్మల్ని చాలా ఆదరిస్తుంటారండి, మా శ్రోతలు కూడా మమ్మల్ని ఒక మిత్రుడిగా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళు. మేము కూడా అలాగే ఫోన్లు అయితే చేస్తుంటాను, ఏమన్నా ఒకేషన్స్ అయి వచ్చినప్పుడు శుభాకాంక్షలు అయితే చెప్పడం నాకు హాబీ అండి ఇది బాగా.
1: మరి శ్రోతలు అందరూ ఇలా ఒకళ్ళనొకళ్ళు ఉత్తరాల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా?
0: అవునండి.
1: కార్యక్రమాలు ఏదైనా ప్రసారం అయిన తర్వాత అబ్బా ఈ కార్యక్రమం చాలా బాగుంది, దీన్ని ఇంకొంచెం దీన్ని మలచి ఇది కూడా కలిపి జోడించి రూపొందించి ఉంటే ఇంకొంచెం బాగుండేది అని ఏమైనా చర్చించుకుంటారా?
0: చర్చించుకుంటుంటాం, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి. ఏదైనా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అన్నారా అంటే ఎలా సాగింది ప్రోగ్రామ్, ఇలా ఉంటే బాగుండేది కదా అని మేము చర్చించుకుంటుంటాం. కార్యక్రమాల గురించి మా డీప్గా కాకపోయినా మా మాదిరిగా మేము చర్చించుకుంటూ ఉంటాం కార్యక్రమాల మీద.
1: మీరు చర్చించుకోవడమే కాకుండా ఇలా కూడా రాసి ఉంటే బాగుండేది.
0: లేదండి, అప్పట్లో బాగా చిన్నప్పుడు బాగా షార్ట్ టైంలో రాసేవారండి, ఇప్పుడు కూడా నా దగ్గర జాగ్రత్త దాచానండి. నేను హ్యాపీ న్యూ ఇయర్ అవన్నీ రాస్తుంటాను, సంక్రాంతి శుభాకాంక్షలు అవన్నీ రాస్తుంటానండి. నా కార్డ్స్ కూడా మా మిత్రుల దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయండి అండి.
1: మరి ఎప్పుడన్నా శ్రోతలందరూ కలిసి ఏదైనా కలుసుకొని ఒక సభలాగా నిర్వహించడం ఇలా కూడా
0: చేస్తుంటామండి. అప్పుడప్పుడు మన రామారావు గారు వాళ్ళు మిత్రులతో అంత కలయిక, ఒకసారి రెండుసార్లు కలయిక జరిగిందండి.
1: తర్వాత రఘువీర్ సింగ్ గారు, ఆకాశవాణి 90 ఏళ్ళు నింపుకుంది.
0: అవునండి.
1: ఈ నేపథ్యంలో ఏమైనా మీరు అబ్బా 90 ఏళ్ళు ఆకాశవాణికి అని చెప్పి ఇలా అంటే, ఇప్పుడు మేము రేడియోల్లో కూడా అన్ని భారతదేశంలోని అన్ని రేడియోల్లో కూడా ఇది ఒక వేడుకగా నిర్వహిస్తున్నారు అన్ని రకాల కార్యక్రమాల రూపంలో అయితేనేమి, అలాగే ఆహుతుల సమక్షంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు అయితేనేమి, అలాగే వాక్థాన్ అని చెప్పి అయితేనేమి ఇలా జరుపుతూ అందరికి తెలుసు కూడా ఈ విషయాలు, రేడియో ద్వారా వాటిని తెలియపరుస్తున్నాం కూడా. సో మీరేమైనా ఒకసారి అలా ఆకాశవాణికి వెళ్ళి ఉద్యోగుల్ని వాళ్ళని అభినందిద్దాము అని ఏమైనా అనుకున్నారా శ్రోత?
0: 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి వారందరికి నమస్కారాలు, శుభాకాంక్షలు చెప్తా ఉంటానండి.
1: ఇప్పుడు ఎక్కువగా అంటే ఒక 40 ఏళ్ల నుంచి వింటున్నామని అన్నారు.
0: అవునండి.
1: 40 ఏళ్ల క్రితం రోజుల్లో కార్యక్రమాలు ఒక రకంగా ఉండేవి.
0: అవునండి.
1: అంటే ఇప్పుడు కాలం గడిచే కొద్దీ అన్ని రంగాల్లోనూ మార్పులు చేర్పులు అనేటువంటిది సర్వసాధారణం, సహజం కూడా.
0: అవునండి.
1: అప్పుడు ఎక్కువగా నాటికలు రేడియో ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారం అయ్యే నాటిక.

0: అంటే
1: అవునండి
0: అసలు చెవులు కోసుకునేవారు శ్రోతలు
1: అవునండి
0: చాలా మంది.
1: అవునండి అవునండి.
0: బాగా నచ్చిన నాటిక లాంటిది ఏదన్నా మీకు
1: నాటిక అంటే
0: గుర్తుందా?
1: కన్యాశుల్కం లాంటి నాటకాలు వింటానండి, అవి ఎప్పుడు మనసులో గణపతి ఈ నాటకాలు ఎప్పుడు అవి ఎప్పుడు జీవం ఉంటాయండి ఆ నాటకాల్లో. వాళ్ళ పాత్రధారులు అందరూ చక్కగా నటించేవారు కాబట్టి అలాగే ఇప్పుడు బామ్మగారు బొమ్మలు పెట్టి అలాంటి నాటకాలు చక్కగా సరదాగా ఉంటాయండి. ఇప్పుడు మాత్రం అలాంటి నాటకాలు ఎవరు చేయట్లేదేమో అనుకుంటున్నానండి. చేస్తే ఇప్పుడు కూడా సరదాగా హాస్యం అనేది మనకి ప్రస్తుతం కావాలండి. ఈ హార్డ్ డేస్లో ఈ హాస్యం అనే నాటకాలు కూడా రూపొందించి ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.
0: రెండోదండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నటులు అవనివ్వండి, కళాకారులు అవనివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కార్యక్రమాలు ఇచ్చారు.
1: అవునండి.
0: మీకు అబ్బా ఓహో వీరు మాట్లాడుతున్నారు, వీరి కార్యక్రమం వస్తుంది అని కొంచెం ఆశ్చర్యంగా ఆనందంగా వినేటువంటి సందర్భాలు ఉండుంటాయి.
1: ఉన్నాయి ఉన్నాయండి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ వెంటనే నేను అది స్మరణకి రావట్లేదండి, వస్తే మాత్రం ఇంకా చెప్పగలను కానీ ప్రస్తుతం చెప్పలేనండి. అది
0: వయసులుచ్చా కొంచెం
1: జ్ఞాపక శక్తి తగ్గిందండి, వినికిడి శక్తి కూడా తగ్గిందండి. ఇంకా అందుకని ఇంకా ఆకాశవాణి వారితో ఈ పరిచయం ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఆకాశవాణి వారికి.
0: ఎప్పుడన్నా ఇప్పుడు అంటే 40 ఏళ్ళు మీరు ఆకాశవాణి శ్రోతగా ఉంటూ ఇన్నేళ్లకు రేడియోలో మాట్లాడిచ్చే అవకాశం వచ్చింది,
1: అవునండి,
0: ఎంతో ఆనందిస్తూ ఉంది,
1: చాలా సంతోషంగా ఉందండి నాకు.
0: అంతకుముందు ఎప్పుడన్నా రేడియోలో మాట్లాడడం లాంటి అవకాశం ఏమైనా వచ్చిందా?
1: వచ్చిందండి, ఇదివరకు ఎప్పుడోసారి మన వివిధ భారతిలో నాకు ఈ వారపు శ్రోతని ప్రోగ్రామ్ చేశారండి, అప్పట్లో వచ్చానండి. అప్పట్లో కూడా నాకు ఎమ్యునేషన్ ఏదో ఇచ్చారండి, నాకు జ్ఞాపకం లేదు. తర్వాత మళ్ళీ ఇదేనండి, అది ఫస్ట్ ఇది లాస్ట్ అనుకుంటానండి. అప్పట్లో రేలు నుంచి వచ్చి చేశాము, ఇలాగే మాట్లాడామండి, మాట్లాడితే రికార్డ్ చేశారండి పంపి. అప్పుడు వివిధ భారతి ఉండేదండి, 200 మీటర్స్ ఉండేది, సరిగ్గా వచ్చేది కాదు మా ఊరు. మీ ఊళ్ళోనే ఇనే వెళ్ళే ఉండండి, విజయవాడ మా సిస్టర్ ఉందండి, వాళ్ళ ఇంటికి వచ్చి రేడియో ఇని వెళ్ళే ఉండండి. అప్పుడు వివిధ భారతి వచ్చేది కాదండి మాకు, 200 మీటర్స్. అవునండి, ఇప్పుడంటే న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినా మేడంలో పెట్టుకున్నా వస్తుందండి.
0: ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎఫ్ఎం కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తోంది.
1: అవునండి.
0: రెయిన్బో కృష్ణవేణి అని కొంతకాలం అలా పిలిచాము, ఇప్పుడు ఎఫ్ఎం రెయిన్బో 102.2 అంటున్నాము.
1: అవునండి.
0: అలాగే వివిధ భారతి కూడా ఎఫ్ఎం గా మార్చడం జరిగింది.
1: అవునండి.
0: 101.3 అనేటువంటి మెగా హెడ్స్ మీద మార్చడం కూడా జరిగింది. ఈ ఎఫ్ఎం కార్యక్రమాలు కూడా మీరు వినేటువంటి అవకాశం ఉందా ఏలూరులో?
1: ఉందండి, ఉంది. వివిధ భారతి కార్యక్రమాలు, వివిధ భారతి మన ఎఫ్ఎం మన ఆర్జీఆర్ అంతా చేస్తున్నారు కదా ప్రోగ్రాములు, సందడి సందడి అలాంటి ప్రోగ్రామ్స్, అవి అందులో పాల్గొంటానండి, వింటుంటానండి.
0: శ్రోతగా అందులో పాల్గొంటుంటా,
1: శ్రోతగా పాల్గొంటుంటాను.
0: అది వాట్సాప్ రూపంలో కానివ్వండి.
1: అవునండి, మా మనసులో మనసు ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయండి, అవి కూడా వింటానండి. విజయవాడ కార్యక్రమాలు వింటానండి, అన్నిటికీ అటెండ్ అవుతానండి. ఎందుకంటే మొత్తం రకరకాల పనులు ఉంటాయి కదా, మా పనులకే వెళ్ళిపోవాలి, దానికి అటెండ్ అవ్వాలి, దీనికి అటెండ్ అవ్వాలి.
0: ఆకాశవాణిలో సంగీతం, సాహిత్యం, సమాచారం వీటిని ఎప్పుడు నిరంతరం అందిస్తూనే ఉంటుంది.
1: అవునండి.
0: సో ఉన్నంతలో మీకు అవకాశం కుదిరినంతలో సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా వినేవారా?
1: వింటానండి, ఇప్పుడు కూడా 9 గంటలకు వచ్చే కర్ణాటక సంగీతం మాత్రం తప్పకుండా వింటానండి. ఒక లెటర్ రాస్తానండి, ఈ కర్ణాటక సంగీతం బాగుంది, ఇది కలన కీర్తన, ఈ కీర్తన మాకు ఎంతగానో నచ్చింది, ఇలాగ ప్రతి మన రామ మల్లాజీరు రాంప్రసాద్ గారు ఉన్నారు కదా వాళ్ళ గాత్రం, ఇవన్నీ వింటున్నానండి. మొత్తం 9 o'clockకి నేను రేడియో దగ్గర పెట్టుకుని ఈ పోగినవాళ్ళు వింటుంటానండి. ఈ మా కోడలు అంటారు, మామయ్య గారు అండి టిఫిన్ చేద్దాం రండి అన్న, అమ్మ ఒక్క నిమిషం ఉండు కీర్తన నేను వస్తానని చెప్పేసి కీర్తనే వెళ్తానండి.
0: ఒకప్పుడు బావగారి కబుర్లని బాగా ఫేమస్
1: అండి,
0: అలాగే ఉషశ్రీ గారి
1: ఉషశ్రీ రామాయణం అది కూడా విన్నానండి, విన్నానండి, అది కూడా విన్నాను, అది కూడా జ్ఞాపకం ఉంది. అందులో నా పేరు కూడా వచ్చేదండి, అప్పుడు నేను ప్రశ్న లేచేవాడినండి, వేస్తే ఆయన ఉషశ్రీ గారు జవాబు చెప్పారండి, మరి అందుకు అది ప్రోగ్రాం రాలేదండి.
0: మీకేమైనా రంగస్థల నాటక అనుభవం ఏమైనా ఉందా?
1: లేదండి, రంగస్థలం వింటానండి, రంగస్థలం మాత్రం వింటానండి, రంగస్థల కార్యక్రమాలు కూడా వింటానండి, పద్యాలు సత్యహరి చంద్ర బాలనాగమ్మ ఇలాంటి పద్యాలు అవి వింటుంటానండి.
0: మరి ప్రస్తుతం కాలక్షేపం ఏంటి మీకు?
1: ప్రస్తుత కాలక్షేపం రేడియో అండి, రేడియోతోనే నా జీవనం సాగిపోతుందండి. ఇంకేమైనా లైఫ్ ఏమైనా ఉంటే ఇంకా అలాగే వెళ్ళిపోవాలని నేను ఆకాశవాణి వారికి కోరుకున్నాను.
0: ఆకాశవాణి బాధ్యతల్లో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలిగా అటు కొడుకులు కోడళ్ళు.

0: కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అమ్మ ఇలా చదువుకోండి, చక్కగా ప్రయోజకులు అవ్వండి.
1: చెప్తున్నానండి, అన్నీ వాళ్ళు కూడా చెప్తానండి, మీరు కూడా అప్పుడప్పుడు డైలీ అని అంటారా అని చెప్తానండి. వాళ్ళు ఖాళీ ఎక్కడండి వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ పనులు చేయడానికే ఖాళీ లేదండి.
0: ఉరుకుల పరుగుల జీవితం,
1: ఉరుకుల పరుగుల జీవితం అయిపోయిందండి.
0: అంటే వాళ్ళ తప్పు కాదు అది, సమాజం అలా అయిపోయింది.
1: అంతేనండి, అంతేనండి, సమాజంలో ఉన్నందుకు అలా చేయాల్సిందేనండి, లేకపోతే బండి లాగదండి. అదండి,
0: మరి మిమ్మల్ని వయోధికులుగా అందరూ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా
1: చూసుకుంటున్నారండి
0: మిమ్మల్ని, మీ శ్రీమతి గారిని. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వయోధికులైనటువంటి
1: తల్లిదండ్రులు లేదండి, ప్రస్తుతం అందరూ కొడుకులు కోడళ్ళు అంత బాగా చూసుకుంటున్నారండి, బాగా చూసుకుంటున్నారు, టైంకు భోజనం అయి పెడతారు, హాయిగా చూసుకుంటున్నారు, అంత బాగుంది, ఏం అందులో ఏం తేడా లేదండి. సంసారం నిత్యా మాత్రం అంతా హ్యాపీగా జరిగిపోతుందండి.
0: రఘువీర్ సింగ్ గారు, ప్రస్తుతం రేడియో వినే శ్రోతలు, విన్న కార్యక్రమాల మీద ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య తగ్గుతోంది అన్నట్టుగా వినిపిస్తోందండి, మరి మీరేమంటారు?
1: ఏమంటాను సార్, అంతా ఎఫ్ఎంలోకి వచ్చేసారండి,
0: టెక్నాలజీ పెరిగింది,
1: టెక్నాలజీ పెరిగిపోయిందండి, రాయటానికి ఖాళీ లేదు, ఉత్తరాలు రాయటానికి ఖాళీ లేదు. అయ్యా అదండి,
0: వాట్సాప్లు,
1: వాట్సాప్లు అంతా వాట్సాప్లో జరిగిపోతుంది. ఏదో ఖాళీ ఉంటే ఉరుకుల పరిగణ మీద రాస్తున్నారు, వస్తే అంటున్నారు, లేకపోతే లేదండి.
0: చాలా చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, ఎందుకంటే మీలాంటి సుదీర్ఘకాలంగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఈ రోజుకి కూడా ఉత్తరం పోస్ట్ కార్డు రాస్తూ ఉన్నారు అంటే నిజంగా నేనెంతో ఆనందిస్తున్నాను, చాలా గర్వంగా ఉంది.
1: చాలా సంతోషం అండి,
0: మీలాగా ప్రతి ఒక్క శ్రోత కూడా, ఎందుకంటే శ్రోతలు ఆదరిస్తేనే రేడియో అండి,
1: అంతే కదా,
0: కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ కూడా అవసరాన్ని బట్టి, ఎందుకంటే కార్డులు ఎలాగో దొరుకుతున్నాయి పోస్ట్ ఆఫీసులో,
1: దొరుకుతున్నాయండి, దొరుకుతున్నాయి,
0: అభిప్రాయం రాయొచ్చు,
1: రాయొచ్చునండి. కానీ ఇప్పుడు టైం వేస్తారు ఉరుకు పరుగులు, మీ జీవితంలో ఈ కార్డులు రాసేది లేదు, అంత మెసేజ్లు పెట్టేస్తున్నారండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, కొంతమంది శ్రోతలు ఇంకా వాళ్ళు అలా కార్డులు అయి రాస్తున్నారండి, అవి మీకు జారుతానే ఉన్నాయి, మీరు చదువుతానే ఉన్నారు, ఇట్లా జరుగుతానే ఉందండి ప్రోగ్రామ్ అంతాను.
0: ధన్యవాదాలు రఘువీర్ సింగ్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి, ఆకాశవాణి వారికి నమస్కారం.
2: జీవనలహరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె. అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా థా, పార్టీ కా డిమాండ్ థా, అమరావతి కో క్యాపిటల్ పర్మనెంట్లీ ఎబ్లిమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై, 11,000 కరోడ్ హడ్కోర్ సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇదర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా, ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించారు.

0: పంచుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్టస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల

పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 7,90,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం. డాక్టర్ వీరమాచినేని పద్మజ గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు మొదలుకుని వయోధికుల వరకు చాలామంది మహిళలు రకరకాల ఒత్తిడికి లోనవుతూ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి మీరేమంటారు?
2: నమస్కారం అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది న్యాచురల్గా బాడీ రెస్పాన్స్ అండి. ఇంతకుముందు ఏదన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే బ్రెయిన్లో ఉండే న్యూరోనల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ఇక్కడ డేంజర్ ఉంది అని చెప్పిందనుకోండి, అప్పుడు మనకి ఆ డేంజర్ని విత్స్టాండ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. సో అంటే అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ కాల్చి దాంట్లో నుంచి ఏటీపీ అనే మాలిక్యూల్స్ మన బాడీలో కరెంట్ లాంటిది అనమాట. సో ఫాస్ట్గా పరిగెత్తాలనుకోండి, చాలా ఏటీపీ కావాలి. సో ఏటీపీ చాలా కావాలి అంటే చాలా గ్లూకోజ్ కావాలి. సో అందుకు కార్టికోస్టీరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే రక్తంలో గ్లూకోజ్ని ఫాస్ట్గా పెంచుతాయి, ఎనర్జీ ఎక్కువ ఉంది. అండ్ ఆ ఎనర్జీని వాడుకుని మనం పరిగెత్తాలి అంటే మన మసిల్స్ ఫాస్ట్గా వర్క్ చేయాలి. అండ్ అవి ఫాస్ట్గా వర్క్ చేయాలంటే వాడికి ఆక్సిజన్ కావాలి, అందుకు రెస్పిరేటరీ రేట్ పెరగాలి. అండ్ ఆ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కండరాల దాకా చేరుకోవాలి అంటే హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవాలి. సో అలా ఈ మేజర్ ఈ సిస్టమ్స్ అన్నీ కోఆర్డినేటెడ్గా ఆ డేంజర్ నుంచి మనము పారిపోయి బ్రతకటానికి బ్రెయిన్ సిగ్నల్స్ అన్ని సిస్టమ్స్కి పంపించేస్తుంది.
1: బ్రెయిన్ చెప్పినవన్నీ ఈ సిగ్నల్స్ ఇవి ఫాలో అవుతాయి,
2: అవన్నీ ఫాలో అవుతాయి. అండ్ అవన్నీ ఒకదానికొకటి కోఆర్డినేటెడ్గా ఉంటాయి. సో వన్ రెస్పాన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇంకోటి ఏంటి, ఏదైనా డేంజర్ని మనం విత్స్టాండ్ చేయాలనుకోండి, వీ కెన్ ఆల్సో ఫైట్ ఇట్. సో దానికి కూడా ఈ సిస్టమ్స్ అన్నీ సరిగ్గా పనిచేయాలి. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ ఇమ్మీడియట్గా ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని క్రియేట్ చేసేస్తుంది. సో దాట్ ఈస్ లైఫ్ సేవింగ్ అనమాట. ఎందుకంటే ఏదైనా సడన్గా పడిపోతున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా మనం నిలదొక్కాలి అంటే మనం ఏదైనా కావాలి. ఇఫ్ ఇంతకుముందు కాలంలో
1: మన బాడీ మనకి సహకరించాలి పడిపోకుండా.
2: ఇంతకుముందు ఏంటి, మనం అందరము అడవుల్లో జీవించేవాళ్ళం. సో అడవుల్లో మనకి బోల్డ్ అండ్ థ్రెడ్స్ ఉండేవి. ఇప్పుడు టైగర్ మన్ని చేసి చేస్తాను అనుకోండి, పారిపోకపోతే వెడ్డేట్ కదా. సో అందుకు దానికి హెల్ప్ చేసేది. సో ఆ అక్యూట్ స్ట్రెస్ అంటే షార్ట్ టైంలో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ప్రతి నిమిషము అదే మోడ్లో పనిచేయాలి అనేసరికి ఆ క్రానిక్ స్ట్రెస్తో ఏమవుతుంది అంటే విత్స్టాండ్ చేయలేదు కనుక అందుకు ఈ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ క్రానిక్గా ఎక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది, ఈ రెండు వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, అండ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. సో ఇలా అందరికీ కూడా క్రానిక్ సిస్టమిక్ డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫ్లమేషన్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, ఫుడ్ తింటే అరగదనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అది బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి బయటపడుతూ ఉంటుంది.
1: అంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ కూడా ఇవన్నీ ఒకే విధంగా పనిచేస్తుంది అంటారా?
2: స్ట్రెస్ బేసిక్ మెకానిజం ఒకలాగానే ఉంటుందండి, కానీ మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన ఆర్గన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి. కొంతమంది ఏంటి, స్ట్రెస్లో ఆకలి ఎక్కువ వస్తుంది, సో ఎక్కువ తింటారు, బరువు పెరుగుతారు. కొంతమందికి స్ట్రెస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో వాళ్ళు అస్సలు తినలేరు, అందుకు వాళ్ళు వెయిట్ లూజ్ అయిపోతారు. కొంతమందికి ఆ స్ట్రెస్ వల్ల మన సర్కేడియన్ రిథమ్స్ అబ్నార్మల్ అయిపోతాయి. సర్కేడియన్ రిథమ్ అంటే బాడీ లోపల ప్రతిదీ ఒక రిథమ్ లాగా పనిచేస్తుంది. ఎట్లా అయితే నేచర్లో ప్రొద్దున్నే సూర్యోదయం అవుతుంది, తర్వాత సాయంత్రం వెళ్ళేసరికి ద సన్సెట్స్. సో మన మెటబాలిజం డే టైంలో ఎక్కువ ఉండాలి, రాత్రి అయినప్పుడు స్లో ఉండాలి, అండ్ అప్పుడు కామ్ అయ్యి చక్కగా నిద్రపోగలగాలి. సో ఈ సర్కేడియన్ రిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి అనుకోండి, ఒక పక్కట నిద్రపట్టదు. అండ్ ఇప్పుడు రాత్రి నిద్రపట్టలేదు అనుకోండి, పొద్దున్నే లెగవలేరు. కానీ తప్పదు లెగవాలి, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అన్ని మార్నింగ్ టైమే కదా ఉండేది. సో అందుకు ఏంటి, డే టైం అంతా డ్రౌజీగా ఉండి తిక్కుతిక్కుగా ఉంటూ ఉంటుంది. సో అట్లా కొంతమందికి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్

0: అలాగే కొంతమందికి ఫుడ్డు ఎక్కువ తినేస్తారు, కొంతమంది అస్సలు తినలేరు, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి పొట్టలో ఇమీడియట్గా క్రాంప్స్ లాగా వచ్చేసి లూజ్ మోషన్స్ అవుతాయి. సో ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ విధానాలుగా రెస్పాండ్ అవుతాయి కొంతమందికి. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా హార్మోన్స్తో కూడా రిలేటెడ్ ఉంటాయి. సో కొంతమంది ఆడవాళ్ళకి స్ట్రెస్ పడగానే నెలసరులు తొందరగా వచ్చేస్తాయి అంటారు, కొంతమంది ఏమంటారు అసలు రావంటారు. అండ్ ఇది ఎస్పెషలీ ఇప్పుడు ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, అందరూ ఎంత స్ట్రెస్కి ఆ పీరియడ్ లేట్ అవుతుంది, వీళ్ళేమో పెళ్ళి పెట్టుకున్నది నెలసరి అడ్డం రాకుండా ఉండటానికి ఇప్పుడు రాలేదు రాలేదు అని టెస్ట్ అవసరమై పెట్టుకున్న రోజు వస్తుందేమో అంటే స్ట్రెస్,
1: చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది మా అమ్మాయి రాలేదు అంటుంటారు.
0: సో ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఏంటంటే మనము మన మైండ్ లో మన లైఫ్ లో గోల్స్ ఏంటి అనేది క్లియర్ గా లేకుండా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు అందరికన్నా ఎక్సలెంట్ ఉండలేరు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రేస్ ఉందనుకోండి, దాంట్లో విన్నర్ ఒకటే ఉంటారు. మరి క్లాస్ లో ఉన్న 100 పిల్లలు మేము అందరం విన్నర్స్ అనుకుంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ కదా. సో అలాంటి అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా మన కెపాసిటీ ఏంటి, మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాము, మనకి లైఫ్లో ఏం కావాలి అనేది కాకుండా ఏదో ఆర్టిఫిషియల్ గోల్ పెట్టుకుని ఇదే సాధించకపోతే ఇంకా లైఫ్లో మీనింగే లేదు అనుకున్నారనుకోండి, ఇంకా దట్ కాజెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్.
1: అంటే చిన్న మాట అండి, అంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు ఇంచుమించుగా 40-50 ఉన్న వాళ్ళందరూ కూడా ఇదివరకు రోజుల్లో ఎప్పుడు వినలేదు ఈ స్ట్రెస్ అనే మాట. కానీ ఇప్పుడు జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా, అమ్మ చాలా స్ట్రెస్గా ఉందమ్మ, మాకు రేపు ఏదో సబ్మిట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కార్పొరేట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు అనే మాట ఏంటి అంటే బాగా స్ట్రెస్గా ఉంది అంటారు. దాని నుంచి మీరు చెప్పినట్లు ఇందాక ఎక్కువ తినడం కానీ ఎక్కువసేపు నిద్రపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్ట్రెస్ అనేది ఎందుకు ఫీల్ అవుతున్నారంటారు అంటే ఇది సైకాలజీ మీద వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారా, కానీ నిజంగానే ఉంటుందా ఏంటంటారు?
0: అంటే ఇంతకు ముందు కాలంలోనండి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కపుల్కి 3-4 పిల్లలు ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి కజిన్స్ ఆ పేరెంట్స్ 3-4 కలిపి ఉన్నారు. సో జాయింట్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇంచుమించుగా అటు ఇటుగా చూసుకుంటే ఒక 20 పిల్లల దాకా ఉండేవారు. సో అందుకు వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవటము కొట్టుకోవటము అడ్జస్ట్ అవటము నేర్చుకోవటము షేరింగ్ అది అని ఉండేది. సో వాళ్ళల్లో కాంపిటీషన్ నేను ఒక్కడే అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఉంటే ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటున్నారు. సో అందుకు పేరెంట్స్ కూడా వాళ్ళ విషెస్ ఎలా ఉంటున్నాయి అంటే ద బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ దే షుడ్ హ్యావ్ అని. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేసరికి ఆ గివింగ్ షేరింగ్ అండర్స్టాండింగ్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ చాలా తగ్గుతున్నాయి అనిపిస్తుంది నాకు.
1: అవునండి, ఎందుకంటే ఇప్పుడు అసలు పిల్లలకి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. మెయిన్ అక్కడ వాళ్ళ థింకింగ్ అసలు నో అనేసరికి, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అడిగింది ఏదైనా కొనివ్వకపోయినా, వాళ్ళు ఏదైనా టీవీలో ఏదైనా చూస్తున్నా కానీ సెల్లులో ఏదైనా చూస్తున్నా కానీ కాదు అనేసరికి వాళ్ళు అసలు చాలా, కొంతమంది అయితే నాన్న గొడవ చేస్తూ ఉంటారు పిల్లలు పెద్దగా అరవటం, ఏదో వాళ్ళని వాళ్ళు రక్కేసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. అంటే వీటన్నిటికీ ఏంటి అంటే ఆ నో అనే మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది.
0: అవును. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మనకి జనరల్ లైఫ్లో కాన్స్టెంట్గా ఎక్సైట్మెంట్ అంటూ ఉండదు. ఇప్పుడు రోజంతటికి వావ్ అనుకునే మూమెంట్స్ కొన్ని ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ అ కాన్స్టెంట్ వావ్. సో అలా అప్పుడు కానీ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్స్టాలో కానీ వీటిల్లో కానీ ఏదైనా రీల్స్ చూస్తున్నారు అనుకోండి, ప్రతి నిమిషము సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ బ్రెయిన్ ఏంటి అంటే ఆ ఎక్సైట్మెంట్కి ఎడిక్ట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ

0: కూడా అందుకనే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే మనం వింటాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కూడా వారంలో ఒకరోజు అసలు పిల్లలతో స్పెండ్ చేయండి, పిల్లలు మీరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళండి, సరదాగా గడపండి అనేది చెప్పే కారణాలు కూడా మెయిన్ ఏంటంటే మన మైండ్ డైవర్ట్ చేయడానికే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆలోచన ధోరణి మారుతుంది ఇంట్లో పేరెంట్స్తో కలవటం అనేది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సొసైటీలో ప్రతిదీ కూడా మనమే ముందుండాలి, మన పిల్లలు ముందుండాలి అని ఇందా మీరు చెప్పారు. ఆ ఆలోచన మారి పక్క వాళ్ళతో కలవడం కానీ పక్క వాళ్ళని కూడా చూసి నేర్చుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు.
1: డెఫినెట్గా ఉండాలండి. అందుకనే ఇంతకు ముందు ప్రతి స్కూల్లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఉండేవి, మోరల్ సైన్స్ క్లాసులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అది స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి. ఒక పూట ఒక వీక్లో ఒక హాఫ్ డే ఓన్లీ గేమ్స్. సో ఏంటంటే ఈ చదువులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టుకుని అదంతా టైం వేస్ట్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ దట్ ఈస్ ఆల్సో నెసెసరీ ఫర్ ద బాడీ అండ్ డిస్ట్రెస్ అనే అండర్స్టాండింగ్ ఉండట్లేదు.
0: అవును అవునండి, ఇదివరకు రోజుల్లో కంపల్సరీగా ఎందుకంటే పిల్లల గురించే కేవలం ఆలోచించేవాళ్ళు. స్కూల్లో పిల్లలు ఉంటున్నారని మరి పిల్లల గురించి ఆలోచన. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓన్లీ అంత సిస్టమ్స్ మీదను ఈ ఫోన్లలోనే కదా. దాంతో పిల్లల బుర్ర కూడా హీట్ ఎక్కిపోయి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది లేకుండా పోతుంది. మీరన్నట్టు కొంచెం అది దూరంగా పెడితేనే కొంతవరకు బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: డెఫినెట్గా. అందుకనే ఎర్లీ బ్రెయిన్ ఫార్మేషన్ అయ్యే వరకు అట్లీస్ట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్. అందుకనే ఇప్పుడు చూడండి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇది రియలైజ్ అయ్యి టీన్స్ కి సోషల్ మీడియా బ్యాన్ అని పెడుతున్నారు. సో మరి ఐ ఫీల్ ఏంటంటే ప్రతిదీ కూడా మోడరేషన్లో లైఫ్ ఉంటే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఏది అతిగా వెళ్లకుండా ఉండాలి.
0: అవునండి, ఎందుకంటే మీరు చెప్పినట్టు నిజమే అది. ఒకటి ఆ టైంలో వరకు చూడకుండా ఉంటే పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు ఎదగాల్సిన బ్రెయిన్ ఎదుగుతుంది కదా. చాలా బాగా చెప్పారండి. మరి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు కాకుండా ఇళ్లల్లో ఉంటున్నారు కదా గృహిణులు, మరి వీళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు.
1: ఎందుకంటే ఓవరాల్గా మనము ఇంతమంది ఉన్నా కూడానండి దట్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో గృహిణులు ఉన్నారనుకోండి, పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తర్వాత హస్బెండ్స్ జాబ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మైండ్ కన్స్ట్రక్టివ్గా ఏదో ఒకటి చేద్దాము అనే దానికన్నా ఎంతసేపు టీవీ చూడటము, టీవీ సీరియల్స్లో కూడా నాకు మోర్ దెన్ పాజిటివ్ థింగ్స్ అండ్ నెగటివ్ పోర్ట్రేయల్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ హ్యాపెండ్ ఈ హ్యూమన్ సైకాలజీ వాజ్ డ్యూరింగ్ కోవిడ్. సో కోవిడ్లో ఒకళ్ళనొకళ్ళని కలవలేకపోవటము, ఎవరికి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండటము, రోజు ఆ న్యూస్ ఆ డెత్ ఇవన్నీ చూసేసరికి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో దట్ టీచెస్ అస్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా సోషల్ యానిమల్స్. అంటే మనకి ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకోవటానికి చాలా చాలా కావాలి, ఊరికనే కబుర్లు చెప్పుకోవటానికి, కొంచెం సేపు మనసారా అవ్వటానికి, మనకి ఏదన్నా ఉంటే మనని సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ రియలీ రియలీ బీయింగ్ అడ్వకేటెడ్ ఇస్ ఇప్పుడు మనం ఎవరితోనో ఇంటరాక్షన్ చేసామనుకోండి, వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మన మూడ్ ఎలా ఉంటుంది, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ ఆర్ యూ ఫీలింగ్ వర్స్. కానీ ఇట్లా ప్రతిసారి కలిసినప్పుడల్లా మనకి సాడ్నెస్ ఇచ్చేవాళ్ళని ఆ కంపెనీని మనమంతటి మనమే అవాయిడ్ చేసుకోవాలి. సో హూ ఎంకరేజెస్ హూ సపోర్టర్స్ అలా ఉంటే మనం కూడా అదే ముందుకు వెళ్తాము.
0: ఏమీ తోచకపోతే కాసేపు సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరదాగా, ఎందుకు అంటే కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు రాను రాను వచ్చేవి అవి కూడా మీరు చెప్పినట్టు ఏదో అర్థం కాకుండా అదొక పజిల్లాగా వచ్చే సినిమాలు ఉంటున్నాయి, కానీ దానివల్ల కూడా చాలామంది తగ్గించేశారు. అలాగాక మీరు చెప్పినట్టు టీవీలో వచ్చే సీరియల్స్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఉంటే బాగుంటుంది, కానీ ఒక మూసపోసిన ధోరణిలో వెళ్ళేసరికి ఈ మైండ్కి డైవర్ట్ అనేది రావట్లేదు. ఎంతసేపు ఒకే దానిలో వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది గృహిణులు కూడా.
1: అవునండి, అందుకనే గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ సూదింగ్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా మన గార్డెన్లో మనం పెంచుకున్న మొక్కల్లోంచి ప్రతి పువ్వు ప్రతి మొగ్గ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఫిజికల్గా మనం గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటే మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండి మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే ఆ గ్రీనరీ ఆ ఆక్సిజన్ ఇవ్వటము, ఆ పాజిటివ్

0: మైండ్ సెట్ మనకు కూడా చాలా ఉంటుంది. సో అట్లాంటిది ఏదైనా హాబీ ఏదైతే కన్స్ట్రక్టివ్ ఉంటుందో అది ఫాలో అవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా రకరకాల ఆర్టికల్స్ వస్తాయి, కానీ దేర్ ఆర్ ఆల్వేస్ బ్యాలెన్స్ చేసే ఆర్టికల్స్, కొంచెము ఆధ్యాత్మికంగాను కొంచెము ట్రావెల్ అని కొంచెము ఫుడ్ సెక్షన్ అని ఇప్పుడు కొన్ని వాటిల్లో ముగ్గులని అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అండ్ వాటిల్లో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఎవరైతే మనకి ముందుకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్, హౌ దే ఫేస్ ద డిఫికల్టీస్, సో ఇట్లాంటి వాటిని కూడా మనం బ్యాలెన్స్డ్గా చదువుతూ ఉండాలి రాదర్ దాన్ ఓన్లీ టాక్సిక్ మెటీరియల్ కాకుండా.
1: ఇప్పుడు అంటే అందరూ ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతున్నారు, కానీ పూర్వం అలా కాదు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో పనిచేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు ఏదో రామాయణం అని ఏదో ఇలా ఆధ్యాత్మికంగా కొంచెం సేపు చదువుకోవడం కానీ ఏదైనా నేర్చుకోవడం కానీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో పెరట్లో ఉన్న మొక్కల్ని పాదు తీయటం, నీళ్లు పోయటం, మళ్ళీ రేపటికి చేయవలసిన పనుల గురించి ఆలోచించుకుంటూ వాటికి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. కానీ ఇవన్నీ ఇవాళ రోజుల్లో మెకానిజం అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు రావటం, రెడీమేడ్గా రేపు వచ్చేటప్పుడు రేపటికి కావాల్సిన కూరలు అవి రెడీమేడ్గా తెచ్చేసుకోవటం, తినడం, వీటి వల్ల ఇంటి దగ్గర కూడా వాళ్ళకి పని కల్పించుకోవాలన్నా కొంతమందికి పని అనేది లేకపోయేసరికి మైండ్ కొంచెం ఒక రకమైన ఇదిలో ఉంటుంది.
0: అవునండి. సో అందుకనే ఎప్పుడైనా సరే మేము కూడా హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్, దట్ ఈస్ వాట్ వీ మీన్ బై బీయింగ్ హెల్దీ అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్, అంటే జబ్బు లేకపోవటం ఈజ్ నాట్ హెల్దీ. హెల్దీ అంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాపీగా ఉండగలిగినప్పుడే హెల్దీ పర్సన్ అని అంటాం అనమాట.
1: చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. అంటే మహిళలు కానీ, యువతులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే మానసిక ఒత్తిడి అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన ధోరణి వల్లే మానసిక ఒత్తిడి అనేది కలుగుతోందని చాలా బాగా చెప్పారు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గార్డెనింగ్ కానీ అలాగే ఆధ్యాత్మికంగా కానీ కొంచెం ఏదైనా వాళ్ళకు ఒక రకమైన యావగేషన్ కలిగించుకుంటే దానివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా బాగా చెప్పారు. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: ఆరోగ్యాన్ని పెంచే అక్రోటు గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఏ పళ్ళు తీసుకున్నా, ఏ డ్రైనట్స్ తీసుకున్నా ఒక్కో దానికి ఒక్కో రుచి ఉంటుంది. అయితే వాటికి ఉండేటటువంటి ఆకర్షణీయమైన రంగు రూపాన్ని చూసి కొందరు, ఇంకా కొందరైతే రుచి కారణంగా వాటిని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. కానీ అందంగా ఆకర్షణీయంగా లేకున్నా, పెద్దగా రుచి కూడా లేకున్నా, ఆరోగ్యపరంగా అందరూ ఇష్టంగా తినే నట్ ఒకటి ఉంది. అదే వాల్నట్, అక్రోట్ అని కూడా అంటారు. ఇది ఒక్క ఆరోగ్యాన్ని అందించే పోషకాహారం మాత్రమే కాదు, ప్రత్యేకించి మెదడు యొక్క పనితీరుని పెంచే మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఇది చూడ్డానికి అష్ట వంకరలతో ఒకలాంటి వగరు రుచితో ఉండే ఈ అక్రోట్ వాడకం ఒకప్పుడు మన దగ్గర చాలా తక్కువగా ఉండేది. రానురాను ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం వల్ల నట్స్లో భాగంగా వీటిని తీసుకునే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అంటే తినేవారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. నిజంగా మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన ఔషధం ఈ అక్రోటు. ఇది చూడటానికి అచ్చం మన మెదడు ఆకృతిలా ఉంటుంది. కాబట్టి ఇది మన మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. స్టోన్ ఫ్రూట్లో ఒకటైన ఈ అక్రోటు కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు దాని తొక్క పగిలిపోయి లోపల గింజ కనిపిస్తుంది. ఇలాంటి ఈ దశలోనే వాటిని కోసి ఆ గింజలని పగలగొట్టి పప్పును బయటకు తీస్తారు. అయితే ఈ పప్పుల మీద కవచంలా ఒక పలుచని పొరలాంటిది ఉండి గాల్లోని ఆక్సిజన్ వల్ల ఆ పప్పు పాడవకుండా అది రక్షణ కల్పిస్తుంది. ఈ పప్పుని ఒలిచినప్పుడు మాత్రం ఈ పై పొర చెదరడం వల్ల ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే పెంకుతో ఉన్న అక్రోట్ని ఎక్కువగా విక్రయిస్తారు. అసలు ఈ వాల్నట్ అంటే అక్రోటు స్వస్థలం పర్షియా, అమెరికా దేశాలైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి 45 లక్షల టన్నుల అక్రోటులో 56% వాటా చైనాదే. అయినప్పటికీ కిర్గిస్తాన్లోని అడవులు సహజమైన అక్రోటుకు పెట్టింది పేరు. అక్కడ ఉన్న చెట్ల నుంచి ఏటా సుమారుగా 1500 టన్నుల అక్రోట్లు పండుతాయట. వీటిని రాయల్ నట్స్ అని కూడా పిలుస్తారు. కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ఎరుపు, వంకాయ రంగు, పసుపు, గోధుమ, తెలుపు, ఇలా భిన్న రంగుల్లోనూ ఛాయల్లోనూ కూడా కనపడతాయి ఈ అక్రోట్లు. మిగిలిన వాల్నట్స్ కన్నా కూడా వీటిలో ఔషధ గుణాలు ఎక్కువట. రకవేదైనా కానివ్వండి, అక్రోట్లని 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తేమ లేకుండా నిల్వ చేయాలి. లేదంటే ఫంగస్ చేరిపోయి పాడైపోతుంది. మన దగ్గర కాశ్మీర్లోనూ అక్రోట్లు పండుతున్నాయి. వీటిని స్నో వైట్ వాల్నట్స్గా పిలుస్తారు. అక్రోట్లని నేరుగా తింటున్నారు. అయితే మరికొన్ని చోట్ల వీటిని కేకులు, కుకీలు, సూపుల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఇరాన్ వాసులైతే ఈ అక్రోట్లను సాస్ల తయారీలోనూ, నాన్ వెజ్ కూరల్లోనూ వేసుకుంటారు. అంతేకాదండి, ఐస్ క్రీంలో కూడా వాడతారు. ఇక వీటి నుండి నూనెను తీసి మందుల్లో కూడా వాడతారట. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిందేంటంటే అన్ని రోగాలకు కొంతవరకు ఇది మంచి మందులా పనిచేస్తుందట. రోగాలకు మూలమైనటువంటి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం వీటిలో ఎక్కువగా ఉందట. ఇంకా అక్రోట్లు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెరిగేందుకు దోహదం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి తద్వారా హృద్రోగ సమస్యల్ని తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటమే కాకుండా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్లకు గడ్డలు కూడా తగ్గాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అక్రోట్లు క్రమం తప్పకుండా తినేవాళ్లలో పిత్తాశయ వ్యాధుల శాతం కూడా తక్కువేనట. ఈ అక్రోటుల్లో అధిక శాతంలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయట. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా జరిగి మతిమరుపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. మ్యాంగనీస్ లోపం వల్ల కలిగే మూర్ఛ సమస్యకి ఈ వాల్నట్స్ మంచి మందులా పనిచేస్తుంది. వృద్ధులు కూడా వీటిని ఎక్కువగా తినటం వల్ల వారి ఆలోచన శక్తి పెరిగిందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక వీటిల్లో బయోటిన్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకి, చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. కంటి చూపును పెంచి యూవీ కాంతి నుండి చర్మాన్ని రక్షిస్తాయట ఈ అక్రోట్లు. బీపీని అదుపులో ఉంచుతుంది. మరి అష్ట వంకర్లతో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దీని పాత్ర ఎక్కువగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

बाहर से कोई अंदर ना आ सके, अंदर से कोई बाहर ना जा सके।

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866248812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలని పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు వెనకగా వస్తున్న ట్రాఫిక్ని చూడడానికి డ్రైవర్స్ ఉపయోగించే అద్దం ఏది? సో ఇది ఎలాంటి అద్దం అన్నది క్వశ్చన్ అన్నమాట. వాహనాలు నడిపేటప్పుడు వెనక వచ్చే ట్రాఫిక్ను చూడడానికి డ్రైవర్ ఉపయోగించే అద్దం ఏమిటి?

ఒక చిన్న క్లూ మీ అందరికీ, ఇది సైడ్ మిర్రరు, రేర్ వ్యూ మిర్రరు అని మాత్రం చెప్పొద్దండి. అది ఏ టైప్ ఆఫ్ మిర్రరు, ఎలాంటి అద్దం అది అన్నది క్వశ్చన్ అన్నమాట.

ఎస్, మరి మొట్టమొదటి ప్రశ్న మీ అందరినీ అడిగేశాను, వాహనాలు నడిపేటప్పుడు వెనక వచ్చే ట్రాఫిక్ ను చూడడం కోసం డ్రైవర్స్ ఉపయోగించే అద్దం ఏది? సో మరి ఆన్సర్ ఎవరు పంపించారు చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇద్దరు రైట్ ఆన్సర్ పంపించారు ఒకటే టైంకి. మరి వారు ఎవరు అనంటే శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా అదే టైంకి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి, ప్రతీక్ శరణ్య ఆదోని నుంచి, రాధా ఖమ్మం నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, సుబ్రహ్మణ్య పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, సో ఆన్సర్ పంపించకుండా పేర్లన్నీ లిస్ట్ పంపించేశారు. ఎలాగండి? సో ఆన్సర్ పంపించాలి కదా. సో ఆన్సర్ పంపిస్తే మీ పేర్లు చదవడం జరుగుతుంది. సో ఇంకా అర్థం ఏ తరహాది అని అడిగినప్పుడు రేర్వ్యూ మిర్రరు, సైడ్ మిర్రరు ఇవన్నీ కాదు, అర్థం ఏంటి అనేది పంపించాలి కదా. అది కూడా క్లియర్గా చెప్పాను నేను. సో ఇంకా ఏంటంటే చింతాడ అనన్యశ్రీ టెక్కలి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. సత్యనారాయణ వెలవర్తిపాటి అండ్ జయలక్ష్మి వాస్వినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి ఘనగలూరు కర్ణాటక రాష్ట్రం నుంచి రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబానీ కొత్తపేట గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఎక్కువ భాగం రియర్ వ్యూ మిర్రర్ అనే పంపించారు. అలా కాదు, మిర్రర్ ఏంటి అన్నది నా ప్రశ్న. సో మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా రఘురామ్, మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, వీరందరూ కూడా అలా రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. ఎస్, ఇంకా ఉన్నాయి రైట్ ఆన్సర్స్, చూద్దాము ఎవరెవరు పంపించారో. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి ఎస్ రైట్ ఆన్సర్. దమ్మూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి, ఇంకా తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి ఎస్ రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. తురకపల్లి విలేజ్ నుంచి వినయ్, యాంటనీ, వీరమ్మ, భాస్కర్ శర్మ రైట్ ఆన్సర్.
యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభనబాబు, సాయి ప్రకాష్, సుష్మా రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. సో వెరైటీ ఆన్సర్ ఒకటి వచ్చింది వ్యానిటీ మిర్రర్ అని. సో వ్యానిటీ మిర్రర్ అని కాదండి పంపించాల్సింది. సో పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి వారి మిత్రబృందం రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి, శైలజ, స్వరూప, సృజన రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, పావని, చిరంజీవి, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి రైట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారండి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో దీన్ని కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం అంటారు. సో ఎవరైతే రేర్ వ్యూ మిర్రర్ అన్నారో, లేదు కాన్వెక్స్ పుటాకార దర్పణం అన్నారో, వారందరూ రాంగ్ ఆన్సర్ పంపించినట్టు అనమాట. సో సెకండ్ క్వశ్చన్ మీ

అందరి కోసం వస్తుంది. ఇది చాలా ఈజీ, అందరూ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ కూడా. అవయవ దానాల్లో కంటిని దానం చేసేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని సేకరిస్తారు? కంటిని దానం చేసేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని సేకరిస్తారు?

మరి రెండో ప్రశ్నకైతే చాలా చక్కగా చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, శ్యామ్ నెల్లూరు నుంచి, ఇంకా వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, ఎస్ వీళ్ళందరూ ఒక టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఈ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మల్లేశ్వరి మార్కాపురం నుంచి, ఇంకా కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి, రాధ ఖమ్మం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్ సుజాతనగర్ ఒంగోలు నుంచి, ఇంకా ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, వెంకటరంగారావు, పద్మావతి, రామలక్ష్మ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, బతిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం, కడప నుంచి వినయ్ శ్రీదేవి, శైలజ అపర్ణ తులసి, రెడ్డమ్మ మౌనిక, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆదిశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తినాల నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీతానగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, బృందావనం పద్మశ్రీ శ్యామ్, పానంగపల్లి నరసమ్మ, శ్రీవత్స, శశాంక్ అచ్యుత్, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మధుసూదన్ రెడ్డి పాపయ్యపాలెం నుంచి, శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకృతి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీరామారావు అపరాజిత పెరమలూరు నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్ వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, లతా ఉయ్యూరు నుంచి, ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి, పాలెం పొలయ్య ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల జిల్లా నుంచి ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం,
జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల్, అయాన్సి, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కేదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ జిల్లా గద్వాల నుంచి. ఆత్మకూరి మురళి లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, గుండుగొల్లం నుంచి మద్దుల శ్రీనివాస బాబు, రామోజీ సత్యనారాయణ, రమేష్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్, సుగుణారాం ప్రసాద్, రామ్ చరణ్, సత్యనారాయణ, ఎన్జిఓ కాలనీ కాకినాడ నుంచి. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కడప నుంచి మహేష్, రవి, రామ్ గోపాల్, విజయభాస్కర్ రెడ్డి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, నల్లమల్లి వెంకటరెడ్డి, నల్లమల్లి వెంకటరెడ్డి మాచవరం నుంచి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్కుమార్, ఉదయ్కుమార్. శ్రీరామదాస్, సంజయచారి, బ్రహ్మచారి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ డిస్టిక్ నుంచి. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో అవదేవ దానం చేసేటప్పుడు, అంటే నేత్రదానం చేసేటప్పుడు కార్నియాని సేకరిస్తారు. సో ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంజ్ఞ 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. వినండి సంజ్ఞ 10వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ కౌశల్ బైఠో. మనం మన ఆలోచనలను, అభిప్రాయములను ఎదుటివారి ముందు ప్రకటించడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష లేకపోతే మానవ వికాసమే లేదన్నమాట. అవును కదా?
2: అవునండి.
3: భాష 2 రూపముల్లో ఉంటుంది. 1 మౌఖిక భాష, 2 లిఖిత భాష. మాట్లాడటం ద్వారా మనము మౌఖిక భాషను ఉపయోగిస్తాము, వ్రాయటం ద్వారా మనము లిఖిత భాషను ఉపయోగిస్తాము. లిఖిత భాషను నేర్చుకోవడానికి మనము పాఠశాలకు వెళ్లవలసి ఉంటుంది. హిందీ, తెలుగు, అంగ్రేజీ మొదలైనటువంటి భాషల్లో శబ్దములు 8 రకాలుగా ఉంటాయన్నమాట. వీటిని భాషాభాగములు లేదా శబ్దభేద్ అని అంటాం. అవి ఏంటంటే సంజ్ఞ, సర్వనామ, విశేషణ్, క్రియా, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, ఇస్మయాది బోధక్. ఆజ్ హమ్ 10వీ కక్షాకే విద్యార్థియోం కే లియే సంజ్ఞా శబ్ద నామక్ శబ్దభేద్ కే బారే మే సీఖ్ లేంగే.
2: ఠీక్ హే అధ్యాపక్ జీ.
3: సునో, వ్యక్తి, జాతి, సమూహ, ద్రవ్య ఔర్ భావవాచక్ శబ్దోం కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞా కే 5 ప్రకార హై. వ్యక్తివాచక్ సంజ్ఞా, జాతివాచక్ సంజ్ఞా, సమూహవాచక్ సంజ్ఞా, ద్రవ్యవాచక్ సంజ్ఞా ఔర్ భావవాచక్ సంజ్ఞా. దుహరావు.
2: వ్యక్తివాచక్ సంజ్ఞ, జాతివాచక్ సంజ్ఞ, సమూహవాచక్ సంజ్ఞ, ద్రవ్యవాచక్ సంజ్ఞ, భావవాచక్ సంజ్ఞ.
3: తుమ్నే ఠీక్ కహా హై. అబ్ హమ్ వ్యక్తివాచక్ సంజ్ఞా కే అంతర్గత కిస్ ప్రకార్ శబ్ద ఆయేంగే దేఖేంగే.
2: జీ హా అధ్యాపక్ జీ.
3: వ్యక్తివాచక్ సంజ్ఞా కే అంతర్గత నిమ్న ప్రకార్ కే శబ్ద ఆయేంగే. ధ్యాన్ సే సునో. వ్యక్తియోం కే నామ్ అంటే మనుషుల పేర్లన్నమాట. రామారావు, మోహన్, సీత, గీత ఆది చెప్పు. తర్వాత త్యోహారోం కే నామ్ దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
2: దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
3: ఇవి పండగల పేర్లన్నమాట. తర్వాత నగరముల పేర్లుంటాయన్నమాట. అలాగంటే చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడ ఆది. తర్వాత దేశాల పేర్లు కూడా వస్తాయన్నమాట. భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
2: భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
3: అలాగే నదుల పేర్లు కూడా వ్యక్తివాచక సంజ్ఞా కిందే వస్తాయన్నమాట.
2: గంగా, కృష్ణ, యమున, గోదావరి ఆది.
3: సముద్రాల పేర్లు కూడా హింద్ మహాసాగర్, పసిఫిక్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్ ఆది. తర్వాత పుస్తకముల పేర్లు
2: రామచరిత్ మానస్, గబన్, సూర్యసాగర్, గోదాన్ ఆది.
3: మాసం కే నామ్ నెలల పేర్లు చైత్ర, ఆషాఢ, శ్రావణ్, భాద్రపద్ ఆది. పర్వతం కే నామ్
2: హిమాలయ, వింధ్యాచల్, సత్పుడా, ఆరావళి ఆది.
3: సమాచార పత్రం కే నామ్ మిలాప్, వార్తా ఆది.
2: మిలాప్, వార్తా ఆది.
3: ఇస్ ప్రకార్ వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత ఆనే వాలే శబ్దోం కే బారే మే సీఖ్ లియా హై. అబ్ హమ్ దూసరా జాతివాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
2: జీ హా అధ్యాపక్ జీ.
3: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ సంపూర్ణ జాతి కా బోధ హోతా హై ఉసే జాతివాచక సంజ్ఞా కాతే హై చెప్పు.
2: जिन संज्ञा शब्दों से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं।
3: अलागंटे लड़का पाठ पढ़ता है, महात्मा उपदेश देते हैं, खिलाड़ी मैदान में खेलते हैं, ग्वाला दूध दुहता है। ఈ విధంగా లడకా, మహాత్మా, ఖిలాడి, గ్వాల అనే మాటలు సమస్త జాతిని తెలియచేస్తున్నాయి. అర్థమైంది కదా?
2: అర్థమైందండి.
3: జాతివాచక్ సంజ్ఞా శబ్దోసే కుచ్ వాక్య బనావో.
2: జీ హా, ధోబీ కపడే ధోతా హే, దర్జీ కపడే సీతా హే, దుకాందార్ చీజే బేచ్తా హే.
3: బహుత్ అచ్చా జవాబ్ దియా హే కౌశల్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞగాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞగాను ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగంటే భారత్ మే జయ్ చందోం కీ కమీ నహీ హై. ఇక్కడ జయచంద్ అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞ, కాని జయచంద్ దేశద్రోహి, అందువలన ఇక్కడ జయచంద్ అనేటువంటి వ్యక్తి యొక్క గుణమును తెలియజేస్తుంది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అనే అర్థంలో ఉపయోగించబడింది. అలాగే జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ రూపంలో కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎలాగంటే గుప్తజీ రాష్ట్ర కవితే. గుప్త్ అనేటువంటి మాట జాతివాచక సంజ్ఞ అన్నమాట, కాని ఇక్కడ మైథిలీ శరణ్ గుప్త్ గా ప్రయోగించబడింది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞగాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞగాను ఉపయోగించబడింది అన్నమాట. కాబట్టి మనము భాషలో శబ్దములను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
2: అర్థమైందండి.
3: సరే, ఇదే విధమైనటువంటి ఉదాహరణలు ఇంటి వద్ద రాయి.
2: అలాగేనండి.
3: అబ్ హమ్ సంజ్ఞా కా తీసరా ప్రకార్ సమూహ వాచక్ సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే. ధ్యాన్ సే సునో.
2: జీ హా అధ్యాపక్ జీ.
3: జిన్ సంజ్ఞా శబ్దోం సే వస్తువోం అథవా ప్రాణియోం కే సమూహ కా పతా చల్తా హై ఉన్కో సమూహ వాచక్ సంజ్ఞా కహతే హై. రామ్ లీలా మైదాన్ మే సభా హో రహీ హై, కక్షా మే ఛాత్ర శాంత బైఠే హుయే హై, మేలే మే బహుత్ భీడ్ హై, హమారే విద్యాలయ మే ఛాత్ర సంఘ అచ్చా కామ్ కర్ రహా హై. ఇక్కడ సభ, కక్ష, భీడ్, సంఘ్ అనేటువంటి మాటలు సమూహ వాచక్ సంజ్ఞా శబ్దములు అన్నమాట.

0: మాట. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇప్పుడు కొన్ని సమూహ వాచక శబ్దం కా ప్రయోగ కర్కే వాక్య బతావో.
1: జీ హా అధ్యాపక్ జీ, బాజార్ మే లోగోం కా సమూహ ఇకట్టా హువా హే.
0: ఇక్కడ సమూహ అనేటువంటిది సమూహ వాచక శబ్దం అన్నమాట. బాగా చెప్పావు. రెండో వాక్యం చెప్పు.
1: వహ ఫూలోం కా గుచ్చాలాయా.
0: కౌశల్, సహీ వాక్య బతాయే తుమ్నే, శబాష్. అబ్ హమ్ ఆగే ద్రవ్య వాచక్ సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ ద్రవ్య ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక్ సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ, జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ ద్రవ్య ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక్ సంజ్ఞా కహతే హై.
0: అలాగంటే ద్రవ పదార్థాలు దూధ్, తేల్, ఘీ, పానీ ఆది. చెప్పు.
1: ద్రవ్య పదార్థ దూధ్, తేల్, ఘీ, పానీ ఆది.
0: ధాతు పదార్థ సోనా, చాందీ, లోహా, తాంబా ఆది.
1: ధాతు పదార్థ సోనా, చాందీ, లోహా, తాంబా ఆది.
0: అన్య పదార్థ లకడి, గేహూ, చనా ఆది.
1: అన్య పదార్థ లకడి, గేహూ, చనా ఆది.
0: అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇంటి వద్ద ఈ మాటల్ని వాక్యాల్లో ప్రయోగించు.
1: అలాగేనండి.
0: ఇప్పుడు మనము ఐదవ రకమైనటువంటి భావవాచక్ సంజ్ఞ గురించి తెలుసుకుందాం.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ, జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై.
0: ఎలాగంటే, జైసే గుణ్, మానవత, మిత్రత, వీరత, స్నేహ ఆది. దోష్, దానవత, శత్రుత, కాయరత, ఈర్ష్యా ఆది. అవస్థ బచ్పన్, లడకపన్, బుఢాపా, యౌవన్ ఆది. భావ్ మిఠాస్, మాధుర్య, ధైర్య, కటుత ఆది. ఇంతేకాకుండా నాలుగు రకములైనటువంటి శబ్దభేదముల నుండి కూడా భావవాచక నామవాచకములు తయారు చేయబడతాయి. వీటి గురించి నీకేమైనా తెలుసా?
1: తెలీదండి, మీరే చెప్పండి.
0: సరే విను. జాతివాచక సంజ్ఞ సర్వనామ్, విశేషణ్ ఔర్ క్రియా శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. జైసే జాతివాచక సంజ్ఞా శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై. దేఖో, లడకా లడకపన్,
1: లడకా లడకపన్.
0: బచ్చా బచపన్,
1: బచ్చా బచపన్.
0: బూఢా బుఢాపా,
1: బూఢా బుఢాపా.
0: సేవక్ సేవా,
1: సేవక్ సేవా.
0: వీర్ వీరత,
1: వీర్ వీరత.
0: కాయర్ కాయరత,
1: కాయర్ కాయరత.
0: ఇస్ ప్రకార్ జాతివాచక సంజ్ఞా సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. సర్వనామ శబ్దో సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై అబ్ సీఖ్ లేంగే. పరాయా పరాయాపన్,
1: పరాయా పరాయాపన్.
0: నిజ్ నిజత్వ,
1: నిజ్ నిజత్వ.
0: సర్వ సర్వస్వ,
1: సర్వ సర్వస్వ.
0: అహం అహంకార్,
1: అహం అహంకార్.
0: తర్వాత విశేషణ శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలు ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సుందర్ సుందరత,
1: సుందర్ సుందరత.
0: క్రూర్ క్రూరత,
1: క్రూర్ క్రూరత.
0: చతుర్ చాతుర్య,
1: చతుర్ చాతుర్య.
0: ఆలసి ఆలస్య,
1: ఆలసి ఆలస్య.
0: హరా హర్యాలి,
1: హరా హర్యాలి.
0: తర్వాత క్రియా శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలుగా ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: పఢన పఢాయి,
1: పఢన పఢాయి.
0: చలన చలన్,
1: చలన చలన్.
0: గిరన గిరావట్,
1: గిరన గిరావట్.
0: జలన జలన్,
1: జలన జలన్.
0: ఈ విధంగా జాతివాచక సంజ్ఞా సే, సర్వనామ సే, విశేషణ సే ఔర్ క్రియా సే भाव

0: సీత లిఖనా జాంతీయ. ఇక్కడ క్రియలు నామవాచకములుగా ఉపయోగించబడ్డాయన్నమాట. అందువలన వీటిని క్రియార్థక సంజ్ఞ అని అంటారు. అర్థమైందా?
1: జిహా అధ్యాపక్ జీ.
0: సరే, ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద ఉపయోగించి వ్రాయి.
1: అలాగేనండి.
0: ఇస్ ప్రకార్ సంజ్ఞా కే బారే మే విస్తార్ పూర్వక సీఖ లియా హై హమ్నే. ఆజ్ కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: సుభాషిష్ కౌశల్.
2: మీరింతవరకు సంజ్ఞ పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి డోలు వాయిద్యం వింటారు ఆదితాళం.

చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న పాట బిచ్చగాడు. ఈ చిత్రం నుంచి సుప్రియ జోషి పాడిన పాటకు సంగీతం విజయ్ ఆంటోనీ.

కార్యక్రమంలో చివరిగా రోబో ఈ చిత్రం నుంచి జావిద్ అలీ చిన్మయి పాడిన పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన యువవాణి ప్రోగ్రాంలో ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటబ్బా అనుకుంటున్నారా? అదేనండి, వర్షం. ఇప్పుడు బయట చూస్తేనేమో వాతావరణం భలే చల్లగా ఉంది, మబ్బులు పట్టేసి వర్షం పడేలా ఉంది కదా. అసలు వాన అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి? వాన పడేటప్పుడు వచ్చే ఆ మట్టి వాసన ఉందే, అదొక్కటి చాలు మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సాధారణంగా వర్షం పడుతుంటే ఒక్కొక్కరు ఒకలా ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది, ఇంకొంతమందికి మంచి ఛాయ్ తాగాలనిపిస్తుంది. నాకైతే వేడివేడిగా ఒక కప్పు ఛాయ్ చేత్తో పట్టుకొని కిటికీ పక్కన కూర్చొని అలా వాన పడుతుంటే దాన్ని ఫీల్ అవ్వడం ఇష్టం. అప్పుడప్పుడు సరదాగా కాగితం పడవలు చేసి నీళ్ళల్లో వదలటం, అదొక బ్యూటిఫుల్ మెమరీ కదా. నిజంగా వాన పడితే చాలు, చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేస్తాయి. చిన్నప్పుడు వాన పడితే స్కూల్కి హాలిడే ఇస్తే బాగుండు అని, లేదంటే కరెక్ట్గా స్కూల్కి పడే టైంకి పెద్ద వర్షం పడిపోవాలని దేవుణ్ణి కోరుకునేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, అదే టైంకి వాన పడకుండా ఆగిపోయేది. ఒకవేళ హాలిడే ఇస్తే గనక ఇక అస్సలు ఆగకుండా అదే వానలో తడుస్తూ ఫ్రెండ్స్తో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలంతా పాపం ఫోన్లతోనే గడిపేస్తున్నారు. సరే, ఇలాంటి టైంలో ఒక మంచి సూపర్ హిట్ పాటనైతే వినేసొద్దాం.

మంచి పాటనైతే విన్నారు కదా. వర్షం గురించి మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఒకప్పుడు వర్షం పడితే చాలు, రోడ్లన్నీ బురద అయిపోవడం, ఊళ్ళకి వెళ్ళే దారులు మూసుకుపోవడం చూసాం. కానీ గడిచిన ఈ 11-12 ఏళ్లలో మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా మార్పులు వచ్చాయి. హైవేలు కానీ, రోడ్లు కానీ, మన వందే భారత్ ట్రైన్ కానీ, ఒక సామాన్యుడిగా చూస్తే ఈ డెవలప్మెంట్ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో రోడ్లు, నేషనల్ హైవేలు చాలా వరకు బాగుపడ్డాయి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది, దారులు సరిగ్గా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల ప్రయాణాలు చాలా ఈజీ అండ్ సేఫ్ అయిపోయాయి. ఇక రోడ్లతో పాటు మన చేతిలో ఉండే మొబైల్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ

టెక్నాలజీ పరంగా డిజిటల్ ఇండియా, యూపీఐ పేమెంట్స్, ఇప్పుడు కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపుల దాకా అంతా ఆన్లైన్ పేమెంట్లే కదా. ఇంతకుముందు బ్యాంకులకు వెళ్ళాలన్నా, ఎవరికైనా డబ్బులు పంపాలన్నా గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఇంట్లోనే కూర్చొని సెకండ్లలో మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రీఛార్జ్లు గట్రా కూడా చేసేసుకుంటున్నాం. చిన్న చిన్న వ్యాపారులకు కూడా చిల్లర సమస్యలు తప్పుతున్నాయి. టెక్నాలజీని సామాన్యుడికి ఇంత దగ్గర చేయడం నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఇక రోడ్లు టెక్నాలజీ ఒక ఎత్తైతే పేదరిక నిర్మూలనకు సంబంధించి గవర్నమెంట్ తెచ్చిన పథకాలు చాలా మార్పులు తెచ్చాయి. పేదవాడికి ముఖ్యంగా కావాల్సింది కూడు గూడు వైద్యం. గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ రేషన్ వల్ల ఎన్నో పేద కుటుంబాల ఆకలి బాధలు తప్పాయి. అలాగే జబ్బు చేస్తే హాస్పిటల్ ఖర్చులకు భయపడే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ లాంటి హెల్త్ కార్డ్స్ కొండంత అండగా నిలిచాయి. కనీస అవసరాలు తీరినప్పుడే కదా ఎవరికైనా సంతోషంగా ఉండేది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు మంచి పాటనైతే వినేద్దాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. ఇకపోతే మన యువవాణి ప్రోగ్రాం ముఖ్యంగా యూత్ కోసమే కాబట్టి మన నిరుద్యోగ యువత కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక స్పెషల్ స్కీమ్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో పిఎం సేతు పథకం గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటా స్కీమ్ అని చూస్తే, ఈ రోజుల్లో చాలామంది డిగ్రీలు పీజీలు చదువుతున్నారు కానీ కంపెనీలకు కావాల్సిన ప్రాక్టికల్ లేదా టెక్నికల్ స్కిల్స్ లేక జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఈ స్కీమ్ తెచ్చారు. ఇందులో ఏం చేస్తారంటే, యువతకి ఓన్లీ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్, దానికి తగ్గట్టుగా లైవ్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. అంటే చదువు పూర్తి కాగానే డైరెక్ట్గా ఉద్యోగానికి పనికొచ్చేలా రెడీ చేస్తారన్నమాట. విలేజెస్లో ఉంటూ టెక్నాలజీ వైపు అడుగు వేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి హెల్ప్ అవుతుంది. ఓన్లీ స్కిల్స్ నేర్పించడం మాత్రమే కాదు, ఈ ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్తో పాటు లోకల్లో ఉండే కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కూడా వచ్చేలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల జాబ్ కోసం ఎక్కడెక్కడికో సిటీలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడే అవకాశం వస్తుంది. యువతకి ఇంతకన్నా ఏం కావాలండి. సరే, ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఇంకో మంచి పాటనైతే వినేద్దాం.

మంచి పాటనైతే విన్నారు కదా. అయితే ఇందాకటి నుంచి దేశంలో వచ్చిన మార్పులు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూత్ గ్రోత్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ ఈ డెవలప్మెంట్ వెనకాల ఎక్కడో తెలియకుండా ఒక విషాదకరమైన మార్పు కూడా సమాజంలో చోటు చేసుకుంటుంది. టెక్నాలజీలో మనం ఎంత ముందుకు వెళ్తున్నా బంధాలు బాధ్యతల్లో మాత్రం అంతే వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. బయటపడుతున్న వర్షాన్ని చూస్తుంటే ఇలా అనిపిస్తుంది, ఈ రోజుల్లో చాలామంది వయసు అయిపోయిన అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఆ మాట తలుచుకుంటేనే అది అలా ఉంటుంది కదూ. చిన్నప్పుడు వాన వస్తే ఎక్కడ జలుబు చేస్తుందో, జ్వరం వస్తుందో అని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనల్ని గుండెకు హత్తుకున్న అమ్మా నాన్నలు గుర్తొస్తారు. మనం ఏడుస్తుంటే తనేం తినాలో కూడా మర్చిపోయి మనల్ని బుజ్జగించిన అమ్మ, మన చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం చెప్పులు అరిగిపోయేలా తిరిగిన నాన్న, వాళ్ళ జీవితం అంతా మన కోసమే దారబోశారు. కానీ మనకు రెక్కలొచ్చి సమాజంలో ఒక మంచి పొజిషన్కి రాగానే కొంతమంది అమ్మా నాన్నలను ఒక భారంగా చూస్తూ ఉంటారు. మా లైఫ్ మాది, మా ప్రైవసీ మాకు కావాలి, లేదంటే వాళ్ళని చూసుకోవడానికి మాకు టైం లేదు అని సాకులు చెప్తూ వృద్ధాశ్రమాల్లో వదిలేస్తూ ఉంటారు. ఆలోచించండి, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, లగ్జరీ కార్లు ఉన్నా, ఇంటి చేతి ముద్ద తినడానికి అమ్మ భుజం తట్టి ధైర్యం చెప్పడానికి నాన్న లేకపోతే ఆ జీవితానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి. వృద్ధాశ్రమంలో ఉన్న అమ్మా నాన్నల కళ్ళల్లో నీళ్లు చూస్తే ఒకటే కనిపిస్తుంది, డబ్బులు కాదు, వాళ్ళకి కావాల్సింది కేవలం వాళ్ళ పిల్లల ప్రేమ, కాస్త సమయం మాత్రమే. వాళ్ళ చివరి రోజుల్లో మనతో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు తప్ప పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గొప్పగా చలామణి అవ్వడం కాదు. మనల్ని ఈ స్థాయికి తెచ్చిన అమ్మా నాన్నలను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నప్పుడే మనం చదివిన చదువుకి, ఈ దేశ ప్రగతికి నిజమైన సాధికారత దొరుకుతుంది. దీన్ని బట్టి ఆలోచించండి ఫ్రెండ్స్, అమ్మా నాన్నలను ఆశ్రమాల్లో వదిలేకండి, మన గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం, మన గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం, ఎందుకంటే వాళ్లే మన అసలైన ఆస్తి.

మంచి పాటనైతే విన్నాం కదా. అవును, యూత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పోర్ట్స్ని ఎలా మర్చిపోతాం? ఈ మధ్యకాలంలో ఒలింపిక్స్లో, ఇంటర్నేషనల్ గేమ్స్లో మన దేశానికి మెడల్స్ బాగా పెరుగుతున్నాయి. యూత్కి ఓన్లీ ఉద్యోగాలే కాకుండా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఊర్లలో, గ్రామాల్లో ఉండే అసలైన టాలెంట్ కూడా బయటపడి ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధిస్తున్నారు. మన దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వంగా అనిపిస్తుంది. టాలెంట్ ఎక్కడున్నా దాన్ని గుర్తించి బయటకు తీయడం చాలా అవసరం. ఒకవైపు చల్లటి వర్షం, దాంతోపాటు దేశంలో జరుగుతున్న ఈ 12 ఏళ్ల ప్రగతి గురించి ఇవాళ మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మీలోని టాలెంట్ని నమ్మండి. ప్రభుత్వం అందిస్తున్న స్కిల్స్ని, డెవలప్మెంట్ అవకాశాలని వాడుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఎంతవరకు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issue and in decision making. Many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as a head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబీజీరామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబీజీరామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త ఒరవడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
2: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
3: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ తవ్వకపోవచ్చు కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్ఎల్డి సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
0: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన నంది వెలుగు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఐ లవ్ తెలుగు, గల్పిక. అభినయిస్తున్న వారు కె శివప్రసాద్, శాలెం రాజు.
2: ఐ లవ్ తెలుగు అంటే
3: తెలుగును చంపుతాను అని.
2: అదేంటి?
3: అదంటే దేన్ని ప్రేమిస్తామో దాన్ని నాశనం చేయడమే నేటి 21వ శతాబ్దపు నవనాగరికత శైలి. ప్రేమించానని చెప్పి అమ్మాయిని నిలువునా తెగ నరకడాలు చూడడం లేదు.
2: మరైతే తెలుగుకి ప్రాచీన భాషా హోదా కోసం సిగబట్లు దేనికి?
3: మరేం లేదు, తెలుగు చాలా పాత చింతకాయ పచ్చడిరా నాయన. ఈ ప్రపంచ వాణిజ్యంలో అది మరి పనికిరాదు, దాన్ని పెద్దల్లో కలిపేద్దాం అని తేల్చి చెప్పడం.
2: భూమి కోసం తగువులు, నీళ్ల కోసం తగువులు, ఇప్పుడు భాషల ప్రాచీనత హోదాల కోసం తగువులు. వీటిని తగిలించి తమాషా చూడడం వెనక పరమ రహస్యం ఏమిటో.
3: విభజించి పాలించడం, ఆంగ్లీకరించడం.
2: అలాంటప్పుడు ఈ అధికార భాషా సంఘం ఇంకెందుకు?
3: తెలుగును ఆధికారికంగా చంపడం లేదు అని నమ్మించడానికట.
2: అయితే ఇప్పుడు తెలుగును బతికించాలా చంపాలా?
3: ఉండు, ప్రపంచ బ్యాంకును అడిగి చెప్తా.
1: ఇప్పుడు విశాల విశ్వంలో దేశభక్తి గీతం పాడుతున్నవారు శ్రీలక్ష్మి, రమ్యసాయి, అనిత, హారిక, సుస్మితావేద, పావని.

0: శ్రీకృష్ణ రాయబార ఘట్టము నుండి దుర్యోధన ఏకపాత్రాభినయం. అభినేత దుర్యోధనుడు. చిరంజీవి కళ్యాణ్ చక్రవర్తి.
1: తండ్రి, ఈ నిండు పేరోల గంబున పెద్దలు చెప్పిన వాక్యములు వింటిని. కురు పితామహులు, భీష్మాచార్యులు, ద్రోణ విదురాది మహనీయుల మాటలు వింటిని. రాయబారి అయి వచ్చిన శ్రీకృష్ణుని మర్మ గర్భిత హెచ్చరికలు వింటిని. కానీ నేడు కొత్తలేమున్నవి తండ్రి. వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడును చెప్పుచున్నాడు. దానికి నేను అంగీకరింపనని ఎరుంగని వారెవ్వరున్నారు తండ్రి? మీరు చెప్పవలసిన వారు కనుక చెప్పితిరి. ఐదూళ్ళిచ్చినా చాలును లేదని అని సీత నిజములేడుచు దాయాదులు కబురంపిన దాని నేను ఈదలచిన వారికి ఓడటయే యగును. వారు బలవంతులైన మమ్ములు చెనకుదురని కలనైనా తలంపకు తండ్రి. నలుగురు చూచుచుండ పెండ్లమును పెడవారిచే కటకడంబడ చూచుచు ఊరుకుండురే కాని ఆ పాండవులు బలము చాలిన సమరము చేయుదురే. మతము గంటు మానము అవమానము సిగ్గులేని అట్టి వారితో నెయ్యము తగునటయ్యా? నెయ్యము చేసిన భూమిపతులందరూ నవ్వరటయ్యా? అదియునుగాక నా అనుంగుమిత్రుడు దక్షణ భుజస్కందమైన రాధేయుండును నేను అమ్ములిడ సంగ్రామములో నిలవ నాకాదీశుడెదురంచుగాక. ఎదుర శక్యంబే హృదాభ్రాంతి గాని చేతోబల ప్రధాన్యంబు గలట్టి రాజకొడుకు అయిన 12 ఏళ్ళు కానలకేగుదురా కౌరవ్యవంశాగ్రని? తండ్రి, తమ్ముని తనయులకు పాలమిమ్మనదవు ఎవరయ్యా? నీ తమ్ముడు యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వనీ దేవతల లేక పాండును పాలుడా? నీ తమ్ముడు శతశృంగ పర్వతము మీద పుట్టి కౌంతేయులకు భూమి పాలిచ్చే శృంగభంగమెందుకయ్యా? అంతటి వెర్రివాడు కాదు ఈ సుయోధన సార్వభౌముడు. తండ్రి, ఏమనుచున్నారు? ధర్మశాస్త్ర ప్రకారము సభాదితులను ఒప్పింపవలయునా? ధర్మము ఎట్టి కలికాల సంభవించినది? సరియే, ఓ సభాదితులారా, కురు పితామహులారా, సామంత రాజచంద్రులారా, నేడు ధర్మశాస్త్ర ప్రసంగము వచ్చినది. ఏది ధర్మము, ఏది హితము, ఏది న్యాయము? రాజ్యమునకు జ్యేష్ఠుడైన వారి కుటుంబంలోని వాడు పరిపాలించుట ధర్మమా, లేక కనిష్ట కుటుంబములోని వారు పరిపాలించుట ధర్మమా? జ్యేష్ఠ కుటుంబంలోని వారు పరిపాలించుటయే ధర్మమని ధర్మశాస్త్రములు ఘోషించుచున్నవి కానీ కనిష్ట కుటుంబములోని వారు పరిపాలింపవని ఏ ధర్మశాస్త్రములు ఘోషించుటలేదే.
0: ఇదిగో, భారతదేశంలో పుట్టడం తనకెంత గర్వకారణంగా ఉందో తెలియజేస్తోంది ఈ చిట్టి చెల్లి. పేరు బత్తెన మౌనిక.

మాత, ఆటలు ఆడి పాటలు పాడి అంటూ పాడబోతున్నారు కె. లక్ష్మణ్ మణికంఠ, వెంకట కీర్తన, షేక్ ఫాతిమా.

0: నన్నీ మున్నీ ప్యారీ చిడియా అంటూ ఉర్దూలో పద్యం చెప్పబోతోంది షేక్ నీలు ఫర్నీస.
1: నన్నీ మున్నీ ప్యారీ చుడియా, సుందర సుందర నారీ చుడియా.

0: సెహేకర్.
1: పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు అంటూ పద్యం చెప్పబోతున్నాడు చిరంజీవి వినోద్.
2: పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు, స్వీకరించవలయి చిత్తమందు, అట్లు చేయకున్నా అని ఏ కలువు ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: సచ్చీలము ఎంత విలువైనదో వివరింపబోతున్నాడు చిరంజీవి నాగార్జున.
3: సచ్చీలము అనగా ఒక మంచి నడత. సచ్చీలము లేనివాడు పశువు కన్నా హీనుడు. మనిషికి శీలమే అలంకారం. అష్ట ఐశ్వర్యంలో సంపాదించినప్పటికీ, సామ్రాజ్యాధికారమును పొందినప్పటికీ అతి ముఖ్యమైన శీలమును కోల్పోయినట్లయితే సమస్తను కోల్పోయిన వాడవుతాడు. ఇదే విషయాన్ని ఆంగ్ల సూక్తి స్పష్టం చేస్తుంది. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్.
1: అన్ని భాషలు నేర్వదగినవి. భాషా సహనాన్ని గుర్చిన పద్యం చెబుతానంటున్నాడు చిరంజీవి సునీల్ కుమార్.
4: ఒక్క భాష ప్రియంబు మరొక్క భాష ప్రియంబు, నా కనుమాట వెగుటి మాట అయంబు, నేను సొక్కుచుండనే నాంధ్ర భాష మతి మనోహరమైనచే నాలకించి.
1: ఖండితం బయ్యును భుజంబు పద్యం చెబుతానంటున్నాడు వినోద్.
2: ఖండితంబయ్య జంబు వెండి మేలుచు క్షీణించుడయ్యన అభివృద్ధి జందు సోము.

0: ఈ మూడింటిని ఆలయత్రయం అంటారు. ఈ ఆలయత్రయం ఉన్న గ్రామమే నిజమైన దేవాలయం. ఆధునిక తెలుగు సాహితీవనాన్ని దర్పంగా పాలించి నవ్వుల పువ్వులు పూయించిన కవి నారసింహాలు మనకు నలుగురు ఉన్నారు. వారెవరో తెలుసా? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం, మొక్కపాటి నరసింహం, మునిమాణిక్యం నరసింహం. తెలుగులో మొట్టమొదట పిహెచ్డి చేసిన వారెవరో తెలుసా? డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు, క్రీస్తుశకం 1929లో. తెలుగులో మొట్టమొదట అచ్చువేయబడిన పుస్తకం తెలుసా? 1746లో బంజిమన్ స్కల్జీ ప్రచురించిన బైబిల్. కవి దస్తూరితో ముద్రింపబడిన మొదటి కవితా గ్రంథం తెలుసా? శ్రీశ్రీ గారి మహాప్రస్థానం.
1: మరి ఇప్పటి వరకు పాటలు, కథలు, కబుర్లు చెప్పిన చెల్లెళ్ళని తమ్ముళ్ళకి జయజయలు చెప్పండి రా. ఇంతవరకు బాలవిహార్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం వి జయశ్రీ.
2: మీరింతవరకు బాలవిహార్ శీర్షికన నందివెలుగు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
2: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
2: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
2: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
3: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
5: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
4: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
5: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
4: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
4: నినదిద్దాం.
6: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.

0: గురించి తెలుసుకుందాం. మన దేశంలో తాగు సాగునీరు లభ్యత కేవలం వర్షపాతం మీదే ఆధారపడి ఉంటుంది. మన దేశ వర్షపాతం సగటు 1700 మిల్లీమీటర్లున్నా నీటి లభ్యత, వర్షం కురిసే సమయం, వర్షపాతం, విస్తీర్ణం లాంటి వాటి వల్ల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇలా నీరు అనేది ఒక పరిమితమైన వనరుగా మారింది. అన్ని రంగాలకు అత్యవసరమైన ఈ నీటి వనరు ఒక వ్యవసాయానికే 70-80% వరకు వినియోగించగా 20% తాగునీరు పరిశ్రమలు, మిగతా రంగాలు వినియోగించుకుంటున్నారు. అనుచిత వర్షపాతం, తక్కువ నీటిపారుదల, రోజురోజుకీ పెరుగుతున్న జనాభా వల్ల నీటి వనరు అనేది ఇంకా పరిమితమైన సహజ వనరుగా మారి వ్యవసాయంలో రైతు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. వర్షాలు అధికంగా ఉన్నా ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వల్ల వర్షనీరు వృధాగా పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకుని వినియోగించుకుని బోర్ల కింద వ్యవసాయంలో విద్యుత్ కొరతను అధిగమించి పంటల్ని కాపాడుకునేందుకు నీటి గుంతలు మెట్ట రైతులకి కల్పతరువుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీరు వృధాగా పోకుండా సమర్థవంతంగా ప్రతి బొట్టును ఒడిసి పట్టుకునేలా సేద్యాన్ని సఫలీకృతం చేసుకునే దిశగా నీటి గుంతల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నీటి గుంతలు అంటే నేలలో ఒక గుంత తవ్వి పరివాహక ప్రాంతంలోని వర్షపు నీటిని పిల్ల కాలువల ద్వారా తెచ్చుకుని నిల్వ చేసుకుని సాగునీరు బయటకు తీసుకునే వీలుంటుంది. ఇక నీటి గుంతల వల్ల ఉపయోగాల్ని గనక మనం చూసినట్టయితే, వర్షాకాలంలో కానీ వేసవికాలంలో కానీ పడ్డ జల్లుల ద్వారా సేకరించిన నీటితో బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 జీవతడుల్ని ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. వర్షాలు సకాలంలో కురవనప్పుడు ఏ పంటనైనా సరైన కాలంలో విత్తుకొని కావాల్సిన తడులు ఇచ్చుకోవచ్చు. నిల్వ చేసుకున్న నీటిని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా బిందు సేద్యం, తుంపర్ల పద్ధతిలో అందిస్తే తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణంలో పారించవచ్చు. అలాగే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. ఈ నీటిని ఉద్యానవన పంటలు పండించుకోవడానికి కానీ కూరగాయల్ని పండించుకోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. పశుపక్ష్యాదులకు తాగునీటి వనరు అందజేయచ్చు. పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడినప్పుడు కింది భాగానికి చేరుకున్నా నీటి ముంపుకి గురికాకుండా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా సేకరణ వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. భూమిలో తేమ శాతం పెరుగుతుంది. గుంతకి దగ్గరగా ఉన్న బోరుబావుల్లో కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఔత్సాహిక రైతులు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చేపలు లేదా రొయ్యల పెంపకంతో అదనపు ఆదాయాన్ని కూడా పొందొచ్చు. నీటి గుంతల్ని తవ్వుకునే ప్రదేశం గురించి తెలుసుకుందాం. వర్షాధార వ్యవసాయంలో మరీ ముఖ్యంగా కొన్ని సమయాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం, మరికొన్ని సమయాల్లో విపరీతమైన బెట్టతో పంటలు దెబ్బతినే పరిస్థితులు రావడం, వేసవికాలంలో తక్కువ సమయాల్లో ఎక్కువ వర్షపాతం కురవడం, వర్షాకాలంలో తుఫాన్లు వచ్చే ప్రదేశాల్లో, ఇలాగా అన్ని సందర్భాల్లోనూ నీటి గుంతల్ని నిర్మించుకుని వర్షపు నీటిని సంరక్షించుకుని బెట్ట పరిస్థితుల్లో వాడుకున్నట్టయితే పంట దిగుబడిని పెంచుకోవచ్చు. ఈ నీటి గుంతల్ని నిర్మించటానికి ముఖ్యంగా ఆ ప్రాంత నేల లక్షణాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిల్వ చేసిన నీరు భూమి పక్క భాగాలకు తక్కువ ప్రవహించేలా, తక్కువ ఇంకేలా చేయాలి. మట్టి పొరలు 1 మీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. వర్షపాత లక్షణాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ ప్రాంత వర్షపాతం ద్వారా కాలంలో ఒక్కసారైనా గుంత నిండేలా ఉండాలి. పరివాహక ప్రాంత లక్షణాలు, నేలవాలు, ఆ ప్రాంతంలో పడ్డ నీరు మొత్తం ఎక్కువగా ఈ గుంతలోకి చేరే విధంగా ఉండాలి. అలాగే పిల్ల కాలువల సరళి, గుంత సామర్థ్యం, గుంత నిర్మాణ పద్ధతి ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక నీటి గుంతల నిర్మాణం విషయానికి వచ్చినట్టయితే ముఖ్య భాగాలు ఇన్లెట్ అంటే పిల్ల కాలువల ద్వారా నీటిని చేర్చే భాగం, కుంట నీరు నిల్వ చేసే భాగం, అవుట్లెట్ అంటే గుంతలో అధిక నీటిని బయటికి పంపే భాగం. నీటి గుంతని సరైన ప్రణాళికతో నిర్మించుకుంటే తక్కువ ఖర్చుతో దీన్ని నిర్మించుకోవచ్చు. అయితే నీటి గుంతలు తవ్వుకునే ముందు అక్కడ వర్షాధార పరిస్థితులు, పంటకు కావలసిన నీటిని పరిగణనలోకి తీసుకుని నీటి గుంతల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవాలి. ఆ సామర్థ్యానికి అనుగుణంగా నీటి గుంట లోతు, కింది పైభాగాల పొడవు, వెడల్పు, గోడ ఏటవాలు నిర్ధారించుకోవాలి. సాధారణంగా నీటి గుంత గోడ ఏటవాలు 1:1 నుండి 1:5:1 వరకు తీసుకుంటారు. నీటి గుంత ఆకారం గుండ్రంగా, చతురస్రంగా, దీర్ఘచతురస్రాకారంలో ఏ విధంగానైనా ఉండొచ్చు. ఇలా నీటి గుంతల కొలతలు నిర్ధారించుకున్న తర్వాత నిర్మాణాన్ని మొదలుపెట్టాలి. ఈ నీటి గుంతల నిర్మాణం ఏటవాలకు దిగువ భాగంలో వర్షపు నీరు నేరుగా లోతట్టు ప్రాంతానికి పిల్ల కాలువల ద్వారా చేరే విధంగా ఉండాలి. నీటి గుంత నిర్మాణ ప్రదేశంలో ముందుగా చెట్లు, మొక్కలు, ఇంకా ఏమైనా ఉన్నా మొత్తం తీసేసి ఆ స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. గుంతల కొలతలకు అనుగుణంగా ముగ్గు పోసుకోవాలి. గుంత మధ్య భాగం నుంచి తవ్వడాన్ని మొదలుపెట్టాలి. గుంతలు తవ్వించడానికి ప్రొక్లైనర్లు, జేసీబీలను ఉపయోగించవచ్చు. గుంతల్ని తవ్వుకునేటప్పుడు జాగ్రత్తగా కావలసిన లోతు వరకే తవ్వుకోవాలి. అలా కాకుండా ఎక్కువ లోతుకు తవ్వుకుని కావలసిన లోతుకు మట్టితో పూడ్చుకోవడం సరైన పద్ధతి కాదు. నీటి గుంతల పరిమాణం పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపుగా 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు గల సామర్థ్యం గల గుంతల్ని చిన్న సన్నకారు రైతులు నిర్మించుకోవచ్చు. ఒకవేళ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండి ఏటవాలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే 15 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల లోతు గల నీటి గుంతని నిర్మించుకోవచ్చు. 15 నుండి 20 మీటర్ల పొడవు, 15 నుండి 20 మీటర్ల వెడల్పు, 3 నుండి 3.5 మీటర్ల లోతు గల గుంతల్ని నిర్మించుకున్నట్టయితే 5 నుండి 6 సన్నకారు రైతులు నీటిని సంరక్షించుకుని వాడుకోవచ్చు. ఇక నీటి గుంతల యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే నీటి గుంతల్లో ముఖ్యమైన సమస్య ఒండ్రుమట్టి చేరడం. దీనికి యాజమాన్య పద్ధతిగా నీటి గుంతల పైన, అంటే ఒండ్రుమట్టి సేకరించే గుంత ఏటవాలుకు అడ్డంగా నిర్మించుకుంటే పైన పిల్ల కాలువల్లో పడ్డ నీరంతా మొదటగా ఈ సీల్ ట్రాప్లోకి వచ్చి చేరి నీరు నిదానంగా నీటి గుంతల్లోకి వస్తుంది. కాబట్టి ఒండ్రుమట్టి సేకరణ దాదాపుగా తగ్గించుకోవచ్చు. ఇలా నిర్మించకపోతే తక్కువ కాలంలో ఎక్కువ మట్టి చేరి నీటి నిల్వ సామర్థ్యం, కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే సీల్ ట్రాప్ నిర్మించుకున్నట్టయితే నీటి గుంతల్లో 4 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి ఒండ్రుమట్టిని తీసేస్తే చాలు. ఒండ్రుమట్టి మంచి సారవంతమైన మట్టి కాబట్టి పొలాలకి చల్లుకోవచ్చు. నీరు ఆవిరైపోవడం అనేది మరొక ముఖ్యమైన సమస్య. నీటి గుంత చుట్టూ చెట్లను పెంచడం వల్ల బాష్పీభవనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే నీటి ఆవిరి శాతాన్ని తగ్గించుకునేందుకు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నీటి గుంతల్లో పిచికారీ చేసుకోవచ్చు. లేదా 5% కెవలిన్ పౌడర్ని ఈ నీటి గుంత నీటిపైన పిచికారీ చేసుకోవచ్చు. లైనింగ్ చేసే పదార్థాలు వివిధ రకాలుగా లభిస్తూ ఉంటాయి. కడప బండలతో లైనింగ్ చేసుకోవచ్చు, లేదా సిమెంట్ కాంక్రీట్తో, లేదా ఇటుకలు సిమెంట్తో, లేదా ఎర్రమట్టి సిమెంట్తో మనం లైనింగ్ చేసుకోవచ్చు. అలాగే అన్నింటికంటే అధునాతనమైనది దీర్ఘకాలంగా మన్నిక గల 500 మైక్రాన్ల నల్ల ప్లాస్టిక్ లైనింగ్ని ఏర్పాటు చేసుకుని 10 సంవత్సరాల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ లైనింగ్ వాడడం వల్ల 90 నుండి 95% వరకు నీటి సీపేజ్ లేదా పర్కోలేషన్ని అరికట్టచ్చు. నీటి గుంత పరిమాణాన్ని బట్టి లైనింగ్ మెటీరియల్కి అనుగుణంగా ఖర్చు కూడా పెరుగుతుంది. ఉదాహరణకి 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు గల నీటి గుంతను తవ్వుకోవడానికి దాదాపుగా 25 నుండి 30 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా లైనింగ్ కూడా చేసుకోవాలంటే ఖర్చు ఇంకా ఎక్కువవుతుంది. గుంతం తవ్వుకుని కడప బండలతో లైనింగ్ చేసుకుంటే 40 వేల నుండి 45 వేల రూపాయల వరకు, అలాగే ఎర్రమట్టి సిమెంట్తో లైనింగ్ చేసుకుంటే 35 వేల నుండి 40 వేల వరకు, ప్లాస్టిక్ షీట్తో కనుక లైనింగ్ చేసుకుంటే దాదాపుగా 50 వేల నుండి 55 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ నీటి గుంతల నిర్మాణం వల్ల ఒక సన్నకారు రైతుకు భూమిలో 4 నుండి 5% భూమి, లేదా ఇంకాస్త పెద్ద నీటి గుంత నిర్మించుకున్నట్టయితే 10% వరకు భూమి వృధా అవుతుందన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ నీటి గుంత నిర్మాణం వల్ల 2 నుండి 3 రెట్ల అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. అలాగే నీటి గుంత నిర్మాణానికి అయిన ఖర్చు ఒక్క పంటకాలంలోనే పొందొచ్చు. నీటి గుంతలు రైతులకు ఎంతో ఉపయోగకరమని భావిస్తూ ప్రభుత్వం వారు కూడా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ 50 నుండి 70% వరకు రాయితీని అందజేస్తున్నారు. నీటి గుంత తవ్వుకునే ప్రాంతం గనక వాటర్ షెడ్ పరిధిలో ఉంటే నీటి గుంతను నీటి సంరక్షణ శాఖ వారే ఉచితంగా తవ్వుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తారు. ప్రతి ఒక్క క్యూబిక్ మీటర్కి 50 రూపాయల వరకు వీరు సహాయం అందజేస్తారు. అలాగే దీనికి అదనంగా ఉద్యానవన శాఖ వారు 500 మైక్రాన్ల నల్ల ప్లాస్టిక్ షీట్ కొనుగోలుపై 50% సబ్సిడీని అందజేస్తున్నారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: నీటి గుంతల్ని తవ్వుకునే విధానాలు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి అపరాల సాగులో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం, తర్వాత మినుము పంటల్లో పల్లాకు తెగులు యాజమాన్యం గురించిన వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మరియు కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

రాత్రి 8 గంటలకు చావు కబురు కథనిక వింటారు. రచన శ్రీ నన్నం మధు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్. హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 మధ్వాచార్య కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారిచే హరికథా గానం వింటారు. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తికి సంబంధించిన అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యకుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమాపేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్దిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ది చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమాపేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమాపేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్దాన్ని సదస్సు ప్రధాన ఎజెండాలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నొప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచ వ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమాపేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పీసీఐఎంఎండ్హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణులైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ న్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్టాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్దతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్టాల కలెక్టర్లతో ఈ సమాపేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీకా సమాపేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: డాక్టర్ ఎంవి రమణ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు ఇక్కడ గుంటూరు నందున్న లామ్ ఫామ్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
1: అవునండి.
0: అయితే ఏ విభాగంలో పనిచేస్తున్నారండి?
1: అంటే అపరాల విభాగంలో పనిచేస్తున్నామండి, లామ్ ఫారంలో.
0: మరి అయితే ఖరీఫ్ సీజన్ అనేది మొదలైపోయింది, తొలకరి వచ్చేసింది, రైతులందరూ వివిధ రకాల పంటలని వేయడానికి సంసిద్ధతగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఎక్కువ మంది రైతులు వరి పంట మీద దృష్టి పెడుతూ ఉంటారు. అయితే మరి తొలకరి కాలంలో ఈ అపరాల పంటలో సాగు చేయడానికి మన రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
1: సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలకల్లో ముఖ్యంగా మనకి అపరాల్లో ముఖ్యమైన పంటలు ఏంటంటే కంది, మినుము, పెసర అండి. ఈ గత సంవత్సరం 342,000 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. అంటే ఈ పంటలు ఏంటంటే ఏక పంటగానే కాకుండా అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉందండి. అంటే ప్రతి కంది పళ్ళ తోటల్లో, జొన్న మొక్కజొన్న పార్లల్లో అంతర పంటగా కూడా సాగు చేసేటటువంటి అవకాశం ఉంది మన రాష్ట్రంలో. వీటిలో ఏంటంటే కంది అనేది ముఖ్యమైన పైరు ఇది మనకి. అంటే సుమారుగా 2.8 లక్షల హెక్టార్లో సాగు చేయడం జరుగుతుంది కందిని. అంటే ముఖ్యంగా ప్రకాశము, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ కంది పైరుని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుందండి. ఈ కంది పైరు అనేది ముఖ్యంగా తొలకరి పంటే. అదేవిధంగా మినుము, పెసర కూడా మనం తొలకరిలో సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మినుమును సుమారుగా 45,000 హెక్టార్లో సాగు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, ప్రకాశం అండ్ కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా తొలకరిలో సాగు చేస్తూ ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో రబీలోనే ఎక్కువగా సాగు అయినప్పటికీ ఈ పైరు తొలకరిలో కూడా సాగు చేసిన అవకాశం ఉంది. అదేవిధంగా పెసర కూడా తొలకరిలో సాగు చేసే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ పెసర, మినుము అనేవి ఎక్కువ శాతం, సుమారుగా 85% రబీలోనే పండిస్తూ ఉన్నారు. కాకపోతే తొలకరిలో కూడా మనం వేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయండి మన రాష్ట్రంలో.
0: ఇటువంటి పరిస్థితుల్లో రకాల ఎంపికలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలండి?
1: వీటి సాగుల్లో, అపరాల సాగులో ముఖ్యమైన అంశం ఏంటంటే రకాల ఎంపిక అనేది ప్రధానమైన అంశము. అంటే మన ప్రాంతంలో ఏ సమస్య ఉంది, సమస్యలను తట్టుకునే రకాలు ఉన్నట్లయితే, తట్టుకునే రకాలని, అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎన్నుకున్నట్లయితే మనకి దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. ముందుగా కంది విషయానికి వచ్చినట్లయితే దాంట్లో ప్రధానమైన సమస్యలు మనందరికి తెలుసు, ఎండు తెగులు ప్రధానమైన సమస్యగా, అదేవిధంగా వెర్రి తెగులు, అదే పురుగుల విషయానికి వచ్చినట్లయితే మారుక, మచ్చల పురుగు ఎక్కువగా నష్టాన్ని కలిగజేస్తూ ఉంది. అదేవిధంగా కాయ పురుగు ఒకటి నష్టం కలిగజేస్తూ ఉంది, కాయ ఈగ కూడా నష్టం కలిగజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పైరు అనేది ఆ పైరు కాలంలో బెట్టకి గురవడం వల్ల దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంది. సో ఎక్కువగా కందిని అంతర పంటగానే సాగు చేస్తూ నెగ్లెక్ట్ చేయడం వల్ల, ప్రధాన అంటే పెసర, మినుములు అంతర పంటగా వేసినప్పుడు ఆ పంటలు తీసిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా దిగుబడులు తక్కువగా ఉన్నాయండి. సో ఇదొక ప్రధానమైన సమస్య. అదేవిధంగా పెసరలో చూసినట్లయితే కోత సమయంలో వర్షాలు పడడం, తొలకరిలో వేసిన పెసర మినుము కానీ ఈ కోత సమయంలో వర్షాలు పడడం వల్ల ఆ కాయలు నానిపోయి నష్టం జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రీ హార్వెస్ట్ స్ప్రౌటింగ్ అంటాము. అంటే దాంట్లో కాయల్లోనే మొలకలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా పైరు ఏ స్టేజ్లో అయినా బెట్టకు గురవడం జరుగుతూ ఉంటుంది. అదే తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే వైరస్ తెగులు అనేది ప్రధానమైన అంశంగా మారిపోయిందండి. దాంట్లో ఎక్కువగా పల్లాకు తెగులు, బొబుక్కుళ్ళు తెగులు, సీతాఫలం తెగులు, ఇవన్నీ మూడు కూడా వైరస్ తెగుళ్ళు. అదేవిధంగా మారుక, మచ్చల పురుగు అనేది ప్రధానమైనగా నష్టం చేస్తూ ఉంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు ప్రధానంగా నష్టం కలిగజేస్తూ ఉన్నాయి. ఈ రసం పీల్చే పురుగులు నష్టాన్ని కలగజేయడం కాకుండా ఈ వైరస్ తెగులను వ్యాపింపజేసి ఇండైరెక్ట్గా అధిక నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా సమస్యలను మన దృష్టిలో ఉంచుకుని ఆ సమస్యలను తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పెసర్లో చూసినట్లయితే మన రాష్ట్రానికి ఎల్జీజీ 460 కానీ, ఎల్జీజీ 407 కానీ, ఎల్జీజీ 450 కానీ, TM 96-2 కానీ, IPM 2-14 కానీ, ఇలాంటి రకాలనేవి మన రాష్ట్రానికి అనుకూలమైనవి. ఇవన్నీ ఏంటంటే 60 నుంచి 65 రోజుల్లో పంటకొచ్చే ఇది గుణం ఉన్నటువంటి రకాలు. ఎల్జీజీ 460 ఏంటంటే పల్లాకు తెగులు కొంతమటుకు తట్టుకుంటుంది. అదేవిధంగా ఎల్జీజీ 407 కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా TM 96-2 అనేది ఎక్కువ వర్షాలు, బూడిద తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా IPM 2-14 అనేది పల్లాకు తెగుళ్ళు తట్టుకుంటుంది. సాధారణంగా ఇవన్నీ

0: పాలిష్ రకాలు ఇవన్నీ, గింజలు కూడా మధ్యస్థ బరువు ఉన్నటువంటి రకాలు. ఇవన్నీ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 4 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటటువంటి రకాలండి ఇవి. సో మన సమస్య ఏమున్నాయి పెసర్లో, ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు తట్టుకునే రకాలను వేసుకోవాలి, ఎందుకంటే పల్లాకు తెగులు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి. అదేవిధంగా మినువు రకాల విషయానికి వచ్చినట్లయితే మినువులో ఎక్కువగా మనకి ఎల్బీజీ 752 కానీ, ఎల్బీజీ 787 కానీ, టీబీజీ 104 కానీ, పిఎం 31 కానీ, ఎల్బీజీ 623 కానీ, ఎల్బీజీ 20 కానీ, మినీ కిట్ కంప్లీట్ చేసుకున్నటువంటి జీబీజీ 1 కానీ, ఇలాంటి రకాలను మనం తొలకరలో వేసుకోవడానికి అనువైనటువంటి రకాలు. ఈ రకాలన్నీ ఏంటంటే 70 నుంచి 85 రోజుల మధ్యలో కాలపరిమితి గల రకాలు. దీంట్లో కూడా పల్లాకు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా ఏంటంటే మనకి టీబీజీ 104 కానీ, ఈ జీబీజీ 1 కానీ, పిఈ 31 కానీ, ఇలాంటి రకాలను పల్లాకు తెగులను తట్టుకునే రకాలను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి అన్ని దిగుబడి 6 నుంచి 8 క్వింటాల్లో ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనకి రబీలోనూ వేసుకునే రకాలైనటువంటి బండ పాలిష్ కానీ, సన్న పాలిష్ కానీ, ఇలాంటి రకాలన్నీ ఎట్టి పరిస్థితుల్లో మనం తొలకరలో వేసుకోకూడదు. వేసుకున్నట్లయితే పూతకు రావు, ఓన్లీ రొట్ట పెరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బండ పాలిష్ కానీ, సన్న పాలిష్ కానీ, తర్వాత ఇలాంటి రకాలను అంటే 402 కానీ, ఎల్బీజీ 17 కానీ, ఇలాంటి రకాలను ఎట్టి పరిస్థితుల్లో తొలకరలో వేసుకోకూడదు. అదేవిధంగా కంది ఎక్కడ ప్రధానమైన పంట అని మనం చెప్పుకున్నాము. ఈ కందిలో కూడా మనకి ఎల్ఆర్జీ 52 అనే రకం, ఎల్ఆర్జీ 41 కానీ, తర్వాత ఎల్ఆర్జీ 38 కానీ, ఐసీపీఎల్ 85063 దీన్ని మనం లక్ష్మి అనే పేరుతో పిలుస్తాము, ఐసీపీఎల్ 87119 దీన్ని ఆశ అనే పేరుతో పిలుస్తాము, ఐసీపీ 88063 అనే రకం దీన్ని మారుతి అనే పేరుతో పిలుస్తాము. సో ఈ రకాలు మన రాష్ట్రానికి అనుకూలమైనటువంటి రకాలు. ఇవి కూడా సుమారుగా మనకి 150 నుంచి 180 రోజుల మధ్యకాల రకాలు ఇవన్నీ. సో ఈ రకాల్లో మనం ఎన్నిక చేసుకుని వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కందిలో ప్రధానమైన సమస్య అనేది ఎండు తెగులు కాబట్టి ఎండు తెగులు తట్టుకునే రకాలైనటువంటి ఐసీపీఎల్ 87119 ఆశ అంటాము, అదేవిధంగా మారుతి ఇలాంటి రకాలను వేసుకోవాలి. అదేవిధంగా వెర్రి తెగులు ప్రధానమైన సమస్యగా ఉన్న ప్రాంతంలో ఆశ కానీ, బిఎస్ఎంఆర్ రకాలు కానీ, ఇలాంటి రకాలను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రకాల ఎంపిక అనేది ప్రధానమైన అంశం అండి పెసర మినుము కంది సాగులో.
1: మరి ఖరీఫ్ కాలంలో ఈ అపరాల సాగుకి విత్తే కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాటుకోవాలంటారు?
0: మనకి జూన్ 15 నుంచి జూలై 15 దాకా పెసర మినుము పైర్లను మనం సాగు చేసుకోవచ్చు అండి. అదేవిధంగా కంది విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు దాకా, జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబరు దాకా మనం విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కందులు ఏంటంటే ఆలస్యమైన కొద్దీ ఆ పెరుగుదల తగ్గుతుంది. కాబట్టి ఈ మొక్కల మధ్యలో దూరాన్ని మనం తగ్గించుకుని మేనేజ్మెంట్ చేసి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందండి.
1: మరి ఒక్కొక్క ఎకరానికి విత్తన మోతాదు ఎంత పడుతుంది అంటారు?
0: ఇప్పుడు మినుము చూసినట్లయితే 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి అండి విత్తనం ఎదబెట్టినట్లయితే. అదేవిధంగా పెసర అయినట్లయితే 6 నుంచి 7 కిలోలు ఒక ఎకరానికి. అదేవిధంగా కంది అయినట్లయితే 2 కిలోలు ఒక ఎకరానికి మనకు విత్తన మోతాదు సరిపోతుందండి ఇది.
1: అయితే మరి విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తన శుద్ధి ఏమైనా చేయాలంటారా?
0: తప్పకుండా చేయాలండి. ఇప్పుడు పెసర మినులో మనం ఇందాక చెప్పుకున్నట్లు వైరస్ తెగులు అయినటువంటి ఈ పల్లాకు తెగులు కానీ, లేకుంటే మొవ్వుకుళ్ళు తెగులు కానీ, లేకుంటే సీతాఫలం తెగులు కానీ, ఇలాంటి ప్రధానమైన సమస్యలుగా మనం ఇందాక చెప్పుకున్నాము. ఇవన్నీ ఏంటంటే రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్ళు. సో మన ఇప్పుడు పల్లాకు తెగులు తీసుకున్నట్లయితే తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా మొవ్వుకుళ్ళు తెగులు అని చెప్పుకున్నాము, అది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా సీతాఫలం ఇది ఎఫిడ్స్ ద్వారా మనకి ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయబడుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవాలంటే ముందు ఇమిడాక్రోపిడ్ అని 600 FS అనే మందు ఉంటుందండి. అది 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి మనం పట్టించి విత్తుకోవాలి. సో ఈ విధంగా విత్తుకున్నట్లయితే మొదటి 15 నుంచి 20 రోజుల వరకు మనం రసం పీల్చే పురుగుల బెడదని మనం నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా థయామిథాక్సామ్ అని ఉంటుంది, ఒకవేళ ఇమిడాక్రోపిడ్ లభించిన పక్షంలో థయామిథాక్సామ్ అని 5 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం పట్టించి విత్తనట్లయితే ఈ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి తెగుళ్ళను అంటే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు, అదేవిధంగా భూమిలో ఉన్న శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళను మనం అరికట్టాలంటే ఈ మ్యాంకోజెబ్ కానీ, లేకుంటే క్యాప్టాన్ కానీ, థైరమ్ కానీ, కార్బన్ డిజమ్ కానీ ఇలాంటి మందులతో మనం విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నట్లయితే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా రైజోబియం, ఎక్కడైతే కొత్త ప్రాంతాల్లో అపరాలు సాగు చేసే ప్రాంతాల్లో రైజోబియంతో విత్తన శుద్ధి అనేది తప్పకుండా

0: చేసుకోవాలి. అంటే ఒక అరగంట ముందు విత్తే ముందు అరగంట ముందు ఈ రైజోబియంతో విత్తనం శుద్ధి చేసుకుని మనం విత్తుకున్నట్లయితే దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కంది విషయానికి వచ్చినట్లయితే ఎండు తెగులు ప్రధానమైన సమస్య అని మనం చెప్పుకున్నాము. ఈ ఎండు తెగులు నివారించుకోవాలంటే ట్రైకోడర్మా విరిడి అనే మందుతో మనం విత్తనం శుద్ధి చేసుకోవాలండి. 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ఈ ఎండు తెగుళ్ళ ఉధృతిని కొంత మట్టుకు తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. ఒకవేళ భూమిలో ఎండు తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే ఎండు తెగులు తట్టుకునే రకాలను వేసుకోవడం ఒక పద్ధతి. ఇంకా మరీ ఎక్కువగా ఉంటే దాని పంట మార్పిడి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: ఈ అప్రాల సాగులో ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా పాటించాలంటారు? ముందుగా కంది పంటను తీసుకుంటే
0: అంటే ఈ అపరాలన్నిటికీ మనకి సుమారుగా 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులన్నీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దుక్కులో మాత్రం వేసుకోవాలండి. అంటే చివరిలో వేయడం కాకుండా మనకి దుక్కిలో చివరి దుక్కులో మనం వేసి విత్తుకున్నట్లయితే మినుము కానీ పెసరు కానీ కంది కానీ ఈ తొలకరలో వేసే దానికి తప్పకుండా 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు ఎకరానికి వేసుకోవాలి. అంటే ఒక డిఏపి ఒక బస్తా ఒక ఎకరానికి, లేకుండా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఒక 20 కిలోల యూరియాని కానీ కలిపి ఇచ్చుకున్నట్లయితే చివరి దుక్కులో సరిపోతుందండి.
1: ఈ అప్రాల సాగులోనండి ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు ఇతర పంటలతో కూడా కలిపి సాగు చేయొచ్చు అని చెప్పేసి అంటారు కదా, అది ఏ పంటలతో కలిపి సాగు చేయొచ్చు అంటారు?
0: అది ఇందాక చెప్పుకున్నట్టు పండ్ల తోటల్లో చేసుకోవచ్చు అండి. అదే పత్తిలో చేసుకోవచ్చు, అదే కందిలో చేసుకోవచ్చు, మొక్కజొన్న జొన్న ఏ ఇతర పంటలతో అయినా కానీ అంటే ఎత్తుగా పెరిగే పంటలు అంటే ముందు గ్రోత్ తక్కువగా ఉన్న పైర్లలో అంటే ముఖ్యంగా కంది చూసుకున్నట్టు మొదట 60 నుంచి 70 రోజులు ప్రతి కూడా అంతే 60 నుంచి 70 రోజులు పెద్ద పెరగదు. సో అలా ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని అదనంగా ఈ పెసర కానీ మినుము కానీ వేసుకున్నట్లయితే ఈవెన్ మనం చెరుకులో కూడా సాగు చేసుకునే అవకాశం ఉందండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం ఏరియాని పెంచే అవకాశాలు ఉన్నాయండి.
1: ఇలాగ అంతర పంటలుగా సాగు చేస్తున్నప్పుడు అప్పుడు వేసే ఎరువుల యాజమాన్యంలో ఏమన్నా విభిన్నంగా పాటించాలంటారా?
0: అంటే ప్రధాన పంటతో పాటుగా అదనంగా వేసే పైర్లకి అదనంగా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుందండి. అది సో ఆ విధంగా చేసుకున్నట్లయితే దిగుబడులు అధికంగా రావడానికి ఆస్కారం ఉంది.
1: మరి అలాగే ఈ అపరాల సాగులో కలుపు యాజమాన్యానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: జనరల్ గా ఏంటంటే తొలకరలో వర్షాధారంగా పండిస్తూ ఉంటాము, వర్షాలు ఎక్కువగా పడితే బట్టి కలుపులు కూడా మనం నియంత్రించలేకపోతాము. అదేవిధంగా కూలీల బెడద కూడా ఉంటుంది కాబట్టి. సో దీనికి ఏంటంటే మొదటిగా ఒక 20 నుంచి 30 రోజుల వరకు పెసర మినుము అనేట్లయితే కలుపు లేకుండా చూసుకోవాలండి. దానికి అనుగుణంగా మనం అంతర్ కృషి చేసుకోవాలి, ఇంటర్ కల్టివేషన్ చేసుకోవాలి. లేకుంటే మనం విత్తనం వెంటనే తేమ ఉన్నప్పుడు పిండి మితలిన అనే మందు దొరుకుతుందండి, దీన్ని మార్కెట్లో స్టాంప్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. 1 నుంచి 1.4 లీటర్లు ఒక ఎకరానికి మనం భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా మనం నివారించుకోగలుగుతామండి మొదట్లో. ఒకవేళ ఆ ప్రాంతంలో చేయలేనట్లయితే ఒక 20-25 రోజుల తర్వాత విప్ సూపర్ అంటాము, ఫినాక్సోప్రాపితైల్ కానీ క్విజాలోఫాపితైల్ కానీ ఇలాంటి మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే 20-25 రోజుల తర్వాత ఏకవార్షిక కలుపు మొక్కలు కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెడల్పాపు కలుపు మొక్కలు కూడా ఉన్నట్లయితే ఇమిడాజాతాపిర్ అనే మందు ఉంటుందండి, దీన్నే పర్సూట్ అంటాము. అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసినట్లయితే ఈ కలుపును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి.
1: అలాగే ఈ కలుపు నివారణ కోసం అంటే అంతర్ కృషి చేయాలని చెప్పేసి అన్నారు కదా, అది ఏ రోజులు అప్పుడు చేయాలంటారు? 2-3 సార్లుగా చేస్తారు అని అంటారు కదా.
0: జనరల్గా 15-20 రోజులప్పుడు ఒకసారి, తర్వాత ఒక 4 రోజులప్పుడు ఒకసారి మనం అంతర్ కృషి చేసుకున్నట్లయితే భూమి గుల్లబారడం జరుగుతుంది. ఈ కలుపుని నివారించడమే కాకుండా మనం వర్షపాతాన్ని కూడా మనం భూమిలోకి చేర్చే అవకాశం కలుగుతుందండి. సో ఈ విధంగా అంతర్ కృషి అనేది చాలా ముఖ్యమైన అంశము, పెసరమీను ప్రత్యేకంగా, అదేవిధంగా కందిలో కూడా.
1: అలాగే మరి నీటి యాజమాన్యం విషయానికి వస్తే ఈ తొలకరిలో సాగు చేస్తున్న అపరాల్లో నీటి యాజమాన్యంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి?
0: ఈ అపరాల పైర్లనే తొలకరలో సాధారణంగా వర్షాధారంగానే పండిస్తూ ఉంటాము. ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో సున్నిత దశలో వర్షాలు పడనట్లయితే మనకి ఈ మొగ్గ దశ కంటే ముందుగా ఒక తడి, అదేవిధంగా కాయలో గింజ గట్టేటప్పుడు ఒక తడి ఇచ్చినట్లయితే, అంటే అప్పుడు వర్షాలు లేనట్లయితే అదనంగా తడి ఇచ్చినట్లయితే దిగుబడులు 15 నుంచి 20% పెరిగి అవడానికి ఆస్కారం ఉంటుందండి. కాకపోతే తేలికపాటి తడి చేయాలి, వరికి ఇచ్చినట్లుగా ముంచేయడానికి అట్లా కుదరదండి. తేలికపాటి కంట్రోల్డ్ ఇరిగేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సున్నిత దశల్లో. ప్రత్యేకంగా ఏంటంటే మొగ్గ దశలో, అంటే పూత సమయంలో ఇవ్వకూడదండి, పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. మొగ్గ దశలో ఒకసారి, కాయ గింజ గట్టిపడే దశల్లో ఒకసారి ఇచ్చినట్లయితే మనకి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి.
1: మరి మరింత ముఖ్యమైన విషయాన్ని తీసుకుంటే పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఈ అపరాల సాగును ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు?
0: మనం ఇందాక చెప్పుకున్నట్లయితే వైరస్ తెగుళ్ళు అనేది ప్రధానం.

0: మన సమస్యగా మారింది. ఈ పైరస్ తెగుళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నాము, అది రసం పీల్చే పురుగుల ద్వారా మాత్రమే అవి వ్యాప్తి చెందుతాయి. అంటే ఇప్పుడు పల్లాకు తెగుల్చుకున్నట్లయితే తెల్లదోమ, అదేవిధంగా మొవ్వుకుళ్ళు తెగులనేది తామర పురుగుల ద్వారా, తర్వాత సీతాఫలం తెగులనేది ఎఫిడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయండి. సో మనకి రసం పీల్చే పురుగులు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి ఇంతన శుద్ధి ద్వారా మనం కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఇమిడాక్రోపిడ్ కానీ థైమిథాక్సామ్ కానీ ఇలాంటి మందులతో ఈ వైరస్ తెగులు అనేవి ఒకేసారి అటాక్ అవ్వండి. ముందు 100 మొక్కల్లో ఒక మొక్కకి 2 మొక్కలకి వస్తుంది. సో ఆ 2 మొక్కలు ఉన్న దశలోనే మన ఆ మొక్కలను పీకేసి నాశనం చేసిన తర్వాత ఈ తెల్లదోమను కంట్రోల్ చేసే మందులు, లేకుంటే ఈ తామర పురుగులను కంట్రోల్ చేసే మందులు కానీ, ఈ విధంగా మనం ఏ పురుగు మందు కొడితే ఆ పురుగులు కంట్రోల్ అవుతాయో తెలుసుకుని మనం పిచికారీ చేయాలండి. సరైన సమయంలో సరైన మోతాదులో మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు తెల్లదోమ ఉందనుకోండి, దానికి ట్రైదోఫాస్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్ ఇవన్నీ పనిచేస్తాయి. ఎక్కువ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైదోఫాస్ అనే మందుని 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ ఇంటి కలిపి మనం పిచికారీ చేయాలి. అదేవిధంగా తామర పురుగులు అయితే ఫిప్రోనిల్ అనే మందు, లేకుంటే స్పైనోసైడ్ అన్న మందు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఏ మందు కొడితే ఆ పురుగులు కంట్రోల్ అయితే ఆ మందులే కొట్టుకోవాలి. అంటే కొంతమంది రైతులు పురుగు ఉన్నప్పుడు తెగుళ్ల మందును స్ప్రే చేసి మన కంట్రోల్ కాలేదని చెప్తూ ఉంటారు. అది కాకుండా మనం తెలుసుకుని, అంటే దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ లేకుంటే వ్యవసాయ సిబ్బందిని కానీ తెలుసుకుని ఏ పురుగు ఉంది, ఆ పురుగుని కంట్రోల్ చేస్తే మందు ఎఫెక్టివ్గా ఏది ఉంటుంది, ఎంత మోతాదులో కొట్టాలి, ఏ సమయంలో కొట్టాలి అనేది ప్రధాన కీలకమైన అంశాలు. సో అలాంటి తెలుసుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వీటిని మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మారుక మచ్చల పురుగు అనేది గూడు పురుగు అంటా ఉండి రైతులు సాధారణంగా ఈ మొగ్గ దశలోనే మొదలవుతుంది కాబట్టి అక్కడ వేప గింజల కషాయం కానీ వేప నూనెని కానీ ఆ మొగ్గ దశలోనే పిచికారీ చేసినట్టయితే ఆడపురుగులు దాని మీద వాలి గుడ్లు పెట్టకుండా చేస్తుంది కాబట్టి అలాంటి తేలిక మందులు కొట్టుకోవచ్చు. ముందట్లో క్లోరిపైరిపాస్ కానీ ఇట్లాంటి మందులు, తేలిక మందులు కొట్టుకోవచ్చు. చివరిలో అది కంట్రోల్ కాని పక్షంలో చివరిలో ఈ కొరాజన్ కానీ ఫేమ్ కానీ ఇలాంటి ఖరీదైన మందులు కొట్టుకుంటే మంచిదండి. సో అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే కందిలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ఎండు తెగులు ఇవన్నీ ప్రధానమైన సమస్య. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టసాధ్యం అండి. సో తట్టుకునే రకాలను వేసుకోవడం, లేకుంటే ట్రైకోడర్మాలు విరిడి లాంటి మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం, లేకుంటే ట్రైకోడర్మానే 2 కిలోలు ఎరువులు 98 కిలోల ఎరువుతో కలిపి మనం వృద్ధి చేసుకుని మనం తేమ ఉన్నప్పుడు భూములు కలిగిదున్నట్లయితే ఆ విధంగా మనం ఈ ఎండు తెగులను మనం నివారించుకోవచ్చు అండి. కందిలో కూడా మారుక మచ్చల పురుగు ఇందాక చెప్పినట్టుగా పెసర మినువులో చెప్పినట్లుగానే దీనిలో కూడా మనం నివారణ చర్యలు పాటించాలండి. అదేవిధంగా కాయ ఈగ అనేది ప్రధానమైన సమస్య. దాన్ని కూడా మనకి మన డైకోఫాల్ అనే రోగోర్ అనే మందును మనం పిచికారీ చేసినట్లయితే కాయ ఈగను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి.
1: మరి కంది పంటలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు పురుగులు తెగుళ్ళ యాజమాన్యానికి. మరి మినుము పెసర పంటలను కూడా ఏదైనా ప్రధాన పురుగులు ఆశించే అవకాశం ఉందంటారా?
0: అది ఇందాక మనం చెప్పుకున్నట్టు వైరస్ తెగులు అనేది వాటికే వస్తాయండి, కందికి రావు. ఇందాక చెప్పుకున్నాం కదా పల్లాకు తెగులు కానీ అవన్నీ ఓన్లీ మినుము పెసరకే ఎక్కువగా వస్తాయి. మనం దానికి సంబంధించిన మందులు ఇందాక చెప్పినట్టుగా మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే సమగ్ర తెగుళ్ల యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అంటే దాంట్లో ఈ పసుపు రంగు జిగురట్టలు కానీ వాళ్ళ తెల్లదోమకి, అదే బ్లూ స్టిక్కీ ట్రాప్ ఏమో తామర పురులకి మనం 1 ఎకరానికి 20 చొప్పున పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ పైరు చుట్టూ జొన్న కానీ మొక్కజొన్న ఎత్తుగా పెరిగే పైరులను చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను ఒక చేలో నుంచి ఇంకో చేలోకి వెళ్లకుండా అడ్డంకిగా ఉంటాయండి. అదొకటి మంచి పద్ధతి. అంటే సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతిలో క్రాప్ ని పెంచుకోవాలి. ఈ వైరస్ తెగులు అనేది యాజమాన్య పద్ధతిలో తక్కువగా చేసిన పొలాల్లో ఎక్కువగా వస్తుందని, అంటే నెగ్లెక్టెడ్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో సరైన యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలి. సరైన సమయంలో విత్తనం వేయాల్సిన అవసరం ఉంటుంది. సరైన టైంలో అంటే ఆలస్యంగా వేసిన దగ్గర ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా మంచి ఇంపార్టెంట్ అంటే అది. సో ఈ విధంగా సరైన యాజమాన్య పద్ధతులు, సరైన సమయంలో, తర్వాత సమగ్ర తెగుళ్ళ వైరస్ తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మన అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి.
1: మరి అలాగే ఖరీఫ్ పంటలో సాధారణంగా అండి ఇతర పంటలను ఎక్కువగా వేస్తూ ఉంటారు. వరి అలాగే ప్రధాన ఆహార పంటలు అయిన ఇతర పంటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. మరి ఈ అపరాల పంటలని, ఈ సాగుని విస్తీర్ణం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: అంటే మన రాష్ట్రంలో సుమారుగా 7.8 లక్షల హెక్టార్లు తొలకల్లో పండిస్తూ ఉన్నారు, కానీ ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే సుస్థిరత అవసరం, అపరాల సుస్థిరత అనేది, ఎందుకంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాము. సో దానివల్ల విదేశీ మార్గ ద్రవ్యం కూడా మనం నష్టపోతా ఉన్నాం. ప్రతి ఫ్యామిలీ వారికి సంబంధించిన ఈ పెసర మినువుల ఉత్పత్తులను పెంచుకున్నట్లయితే సుస్థిరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ పెసర మినువు ఏంటంటే ఆలస్యంగా వేసే వరి నాట్లు పడే ప్రాంతాల్లో తక్కువ కాల పరిమితి గల పెసర మినువు రకాలను సాగు చేయడం

0: ఈ పెసర మిను సాగును మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కంది అయితే మనం ఈ వరి మెయిన్ గట్ల మీద అంటే పెద్ద గట్లు ఉంటాయి కదండి, వాటి మీద సాగు చేసినట్లయితే ఎకరానికి 80 కిలోలు 50 నుంచి 80 కిలోలు ఎకరానికి ఉన్న గట్ల మీద మనం దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ పంటలను మనం ఇంటి వాడకానికి వాడుకున్నా కానీ ఈ ఆరోగ్య స్థిరత అనేది మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మన ఏరియాని పెంచుకోవచ్చు. అదేవిధంగా కాటన్లో సుమారుగా 7 లక్షల హెక్టార్లో కాటన్ సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కందిలో ఈ పెసరు మినుగుని, అదే కాటన్లో, అదేవిధంగా షుగర్ కేన్లో, అదేవిధంగా చిరుధాన్య పంటల్లో అంటే మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇలాంటి పైర్లలో, అదేవిధంగా పండ్ల తోటల్లో అంటే తక్కువ కాల పరిమితి గల పండ్ల తోటల్లో పెసర మినుగును కానీ ఇలువను కానీ ఇలాంటి సాగు చేసుకున్నట్లయితే మనకి దిగుబడులు రావడమే కాకుండా భూమికి ఆరోగ్యం కలిగజేస్తాయి. ఎందుకంటే ఇవి గాల్లో నత్రజని స్థిరీకరించి వాటి ఆహారాన్ని అదే తయారు చేసుకోవడం కూడా కాకుండా వచ్చే పంటకు కూడా ఇవి నత్రజని అందించడానికి ఉపయోగపడతాయి, భూమిని సారవంతం చేస్తాయి. ఆకులు రాలడం వల్ల ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇది భూమికి మంచిదే. అదేవిధంగా మనకి పోషక విలువలు ఉన్న పైర్లను మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందండి.
1: మరి అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని పంటలు ఈ అపరాల పంటను సాగు చేసినప్పటికంటే దిగుబడి అనేది సగటు ఒక ఎకరానికి దిగుబడి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కదండి, మరి ఈ దిగుబడిని పెంచడానికి ఎటువంటి మీరు సూచనలు ఇస్తారు?
0: అంటే దిగుబడి అనేది ఇప్పుడు కంది చూసుకున్నట్లయితే మన హెక్టార్కి 5 క్వింటాలు మాత్రమే ఉందండి మన రాష్ట్రంలో. అదేవిధంగా పెసరం చూసుకున్నట్లయితే 6.5 క్వింటాలు, అదేవిధంగా మినుము కూడా 7.5-8 క్వింటాలు హెక్టార్కి నేను చెప్తున్నది. సో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కొంతమంది రైతు సోదరులు ఇవి మనం చెప్పుకున్న దిగుబడులు ఒక ఎకరంలోనే సాధిస్తామన్నారు. సో దీనిలో కొన్ని కీలక అంశాలు ఉంటాయండి, వాటిని పాటించినట్లయితే తప్పకుండా మన దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా వెరైటీల సెలక్షన్ అనేది ప్రధానమైన అంశం అండి. అంటే మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాలని, సమస్యలను మన ప్రాంతంలో ఉన్న సమస్యలను తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసుకోవాలండి. అదేవిధంగా విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి మనం విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. టైమ్లీ సోయింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే జూన్ 15 నుంచి జూలై 15 మినుము అయిన పెసర అయినట్లయితే, అదేవిధంగా కంది అయినట్లయితే అక్టోబర్ దాకా విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి టైమ్లీ సోయింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో అంటే సున్నిత దశల్లో మనకి నీటి తళ్ళు ఇవ్వాలండి. అంటే ఇందాక చెప్పినట్టు మొగ్గ దశలో ఒక తేలికపాటు తడి, అదేవిధంగా గింజ గట్టిపడే దశలో ఒక తేలికపాటు తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కలుపు అనేది ప్రధానమైన సమస్య. సో కలుపును మనం నివారించుకున్నట్లయితే అంతర్ కృషి చేసి ఒక లేనట్లయితే కలుపు మందులు వాడి మనం నివారించినట్లయితే దిగుబడులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

బాటనొస్తుంటే ఆహోయ్ ఆహోయ్ ఆహోయ్ మందనంత గదుముకుంటూ ఇంటి బాటనొస్తుంటే అరెరెరెరెరెరెరెరెరెరెరే పోతుబాయే పోతుబాయే.

మినుము పంటలో పల్లాకు తెగులు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మినుము పంటను పల్లాకు తెగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల్లో లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ పసుపు మచ్చలు పెరిగి పసుపు అలాగే పచ్చరంగు చారలుగా ఏర్పడతాయి. పిందెలు మరియు కాయలు పసుపు రంగుకి మారి వంకర్లు తిరుగుతాయి. కాయల్లో విత్తనాలు ఏర్పడవు. తెగులు పంట తొలిదశలో ఆశించినట్లయితే మొక్కలు గిడసబారిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కలైన వయ్యారిభామ, పిల్లి పెసర మీద వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే, తెగుల్ని తట్టుకునే రకాలైన టీబీజీ 104, PU 31, LBG 752 ఇటువంటి రకాలని సాగు చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ మందుని 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే పైరును తొలిదశలో ఆశించే వైరస్ తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. పైరు చుట్టూ 4 వరుసల మొక్కజొన్నను లేదా జొన్నను విత్తినట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపచేసే తెల్లదోమ, తామర పురుగులు అలాగే పేనుబంక లాంటి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు. తెగులు ఆశించిన మొక్కల్ని తొలిదశలోనే గమనించి నాశనం చేయాలి. పొలం గట్ల మీద వైరస్ ఆశించిన కలుపు మొక్కల్ని పీకి నాశనం చేయాలి. పొలంలో పసుపు రంగు జిగురు అట్టలు అక్కడక్కడ పెట్టినట్లయితే వీటికి తెల్లదోమలు ఆకర్షించబడి అతుక్కుని చనిపోతాయి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు. పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1 to 5th class వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1 to 5th class ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి, ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి, ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గానీ ఇంటి దగ్గర పేరెంట్స్ గానీ ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో, లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని, చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని, చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు, అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం, పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి.
ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, టెన్త్ క్లాస్

పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలు చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, ఆ అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ వన్ టైం అయినా కాలేజ్కి వెళ్లి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్, ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్ లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్ కి వెళ్లి మీకు వితిన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి, మీరు ఏ బాధ సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీసు రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన వితిన్ స్టేట్ లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్లి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గాని ఆపద సమయంలో ఎవరైనా భర్త గాని ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి జస్ట్ మనం చూస్తే మనకు మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్ కి వెళ్లి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటది, దాంట్లోకి వెళ్లి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు
చాలా సేఫ్టీ ఉంది.

0: ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈ రోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపల సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే, ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గాని మీరు అన్నారు గంజాయి గాని అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నాడా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞత.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చావు కబురు కథానిక వింటారు. రచన శ్రీ నన్నం మధు.
5: నేను అచేతన స్థితిలో పడి ఉండి నలుగురు వ్యక్తులు భారంగా నన్ను మోసుకెళ్తూ వెనక ఇంకొంతమంది వ్యక్తులు ఏడుస్తూ సంతోషాన్ని తెలియజేస్తుంటే నేను చచ్చానన్నమాట. చావు కబురు ఇంత చల్లగా చెప్పాడేంటా అని మీరు కంగారు పడకండి. జీవితం వేడిగా తయారైనప్పుడు చావు చల్లగానే ఉంటుంది నాలాంటి వాళ్ళకి. చావు అంటే ఏంటి? మేళతాళాలు, ఇల్లంతా సందడి, బంధుమిత్రులు, పిండి వంటలు, మంచి ముహూర్తం, ఇంకా చచ్చ. క్షమించండి, దాన్ని పెళ్ళంటారు కదూ. ఎవరో అన్నట్ట స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని. పెళ్ళన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఓ మంచి చావే కదా. క్షమించండి, చచ్చి నా మెదడు మొద్దుబారి ఏం చేయాలో దానికి తెలిసి చావట్లేదు. అందుకే ఈ చావు గోళ. మీరు ఊహించుకున్నట్లే ఓ శుభముహూర్తాన నా ఈ జీవితపు చివరి వాక్యానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ రక్తమాంసపు కళేబరాన్ని వదిలి అన్ని బాంధవ్యాల నుండి విముక్తుడయ్యాను. అప్పటికి నా ఆస్తి ఓ భార్య, తన వల్ల ఇద్దరు పిల్లలును. మన తెలుగు జానపద చిత్రాల్లో చూపించినట్టు ఎవరైనా చావగానే యమభటులు ఎవరో పిలవకుండానే వచ్చి మనల్ని నరకానికి తీసుకెళ్తారని నేను కూడా కొన్ని విచిత్రాల్లో చూసి ఉన్నాను. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నా ఇంట్లో నా శరీరం ఎదురుగా కూర్చొని అక్కడ జరిగే తంతు చూస్తున్నాను. నన్ను నిద్రలేపడానికి ప్రయత్నించి తనకున్న కాస్త తెలివితేటలతో మంచం పైన కదలకుండా ఉన్న నన్ను చూసి, నా నాడి చూసి, ముక్కు దగ్గర శ్వాస చూసి చచ్చానని నిర్ధారించుకుంది నా సతీమణి. అప్పుడు మొదలైంది అసలు సమస్య. నేను చావడం మొదటగా చూసింది తనే కాబట్టి అప్పటికప్పుడు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తనకు అర్థం కాక తికమక పడుతోంది. ఆఖరికి తను చూస్తున్న ఓ మెగా తెలుగు డైలీ సీరియల్లో చేసినట్టు ఏమండి అని పూనకం వచ్చేట్టు గుండెలు బాదుకుంటూ అరిచింది. పక్కనే చచ్చిపడి ఉన్న నేనే చచ్చేంత భయపడ్డాను. ఆ కర్ణ కఠోర బాధాతప్త గొంతు విని నా సుపుత్రుడు, నా సుపుత్రిక కంగారుగా నా మంచం దగ్గరికి వచ్చారు. అమ్మాయి వాళ్ళమ్మతో కలిసి ఏడుస్తోంది. నా కొడుకు మాత్రం ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. కాస్త చిరాగ్గా కూడా ఉన్నాడు. బహుశా వాడి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ఫీజు కట్టకుండానే నేను పోయినందుకు బాధపడుతున్నాడు, నేను పోయాక నా 8 లక్షల ప్రావిడెంట్ ఫండ్ కోసం ఆశగా చూస్తున్నాడు, నాకు ఇప్పుడే అర్థమయ్యేలా లేదు. అందుకని ఈ చచ్చిన నా శవం పక్కన నాకింకేం పనని కాస్త అలా స్వతంత్ర చకోర పక్షిలా తిరిగొద్దామని బయలుదేరాను. వీధి మలుపు తిరగగానే మన త్రివర్ణ పతాకం ఓ జెండాకర్రకు కట్టి స్వేచ్ఛగా గాల్లో ఎగురుతోంది. దాని చుట్టుపక్కల ఒక్క మనిషైనా లేరు. దానికి ఓ వందనం చేసి ముందుకు వెళ్ళాను. పక్కనే ఓ స్కూలు, అందులో మాస్టరు పిల్లలందరికీ మిఠాయిలు పంచి జనగణమన పాడిస్తున్నాడు. జెండా ఎగరేసి మిఠాయిలు ఇచ్చారంటే ఆ రోజు మన స్వాతంత్ర దినమో గణతంత్ర దినమో అని నాకు చిన్నప్పుడే తెలుసు. ఈరోజు అది గణతంత్ర దినం అయింది. నా దినం ముందుందిలే అనుకుంటూ ముందుకెళ్తున్నాను. నా కుడివైపుగా ఓ జెండా, ఎడంవైపుగా ఓ జెండా, ఇలా నేను మెయిన్ రోడ్ ఎక్కేసరికి సుమారు 20 జెండాలు మీటర్కు ఒకటి చొప్పున పాతేసి ఎగరేస్తున్నారు. ఆహా, దేశభక్తి అంటే ఇదే కదా అనుకున్నాను. ఈ ఆలోచనలతో నా హృదయం పులకించిపోతుంటే ఈ మధ్యనే పరమ పదించిన నా పూర్వ స్నేహితుడు రాంబాబు కనిపించాడు. ఇద్దరం కాస్త చావు కబుర్లు చెప్పుకున్నాక వాణ్ణి ఎక్కడికి బయలుదేరెళ్తున్నావు అని అడిగాను. దానికి వాడు, మా అఖిల భారత శవ సంఘ్ మీటింగ్కి వెళ్తున్నాను అన్నాడు. అదేంట్రా, చచ్చిన మనలాంటి వాళ్ళకి కూడా సంఘాలుంటాయేంట్రా అని నా చచ్చు సందేహాన్ని వెలిబుచ్చాను. దానికి వాడు వెర్రెత్తిపోయి, పోరా చచ్చు సన్నాసి, ఈ దేశంలో చావలేక బ్రతకలేక చస్తూ బతుకుతూ ఉన్న ప్రతివాడికి ఓ సంఘం ఉంది. ఆ మాటకొస్తే ప్రతి కులానికి, మతానికి, ఇంకా ప్రతి వృత్తికి, ప్రతి తెగకి, ప్రాంతానికి సంఘాలున్నాయి అన్నాడు. ఇంతకీ ఈ సంఘాలు దేనికున్నట్ట, లోపలికి అనుకుంటూనే బయటికి అనేశాను. దేనికేమిటి? వాళ్ల వాళ్ల స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించుకోవడం కోసం అన్నాడు. ఇప్పుడు లేవేమిటి అన్నాను నేను. దానికి వాడికి చిర్రెత్తుకొచ్చింది. ఏవి, ఎక్కడున్నాయి చూపించు అంటూ అరచినంత పనిచేసి నేను కంగారు పడేసరికి కాస్త మెత్తబడి, ఉన్నాయిరా ఉన్నాయి, కానీ ఏదో చిదంబర రహస్యం చెప్పినట్లు కాస్త స్వరం తగ్గించి ఇలా చెప్పుకొచ్చాడు. కానీ ఎవడి స్వాతంత్ర్యం వాడి దగ్గర లేదు, పక్కవాడి దగ్గర ఉంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు విద్యార్థి స్వాతంత్ర్యం టీచర్ దగ్గర, టీచర్ స్వాతంత్ర్యం జిల్లా విద్యాశాఖాధికారి దగ్గర, అతని స్వాతంత్ర్యం ఆ శాఖ ఆమాత్యుల దగ్గర అంటే మంత్రి గారి దగ్గర ఉంటాయన్నమాట. ఇంకా ప్రజల స్వాతంత్ర్యం పోలీసుల దగ్గర, పోలీసుల స్వాతంత్ర్యం న్యాయస్థానాల దగ్గర, న్యాయస్థానాల స్వాతంత్ర్యం రాజ్యాంగ నాయకుల దగ్గర, ఆ నాయకుల స్వాతంత్ర్యం తిరిగి ప్రజల దగ్గర ఉంటాయన్నమాట. అంతేకాని ఎవడి స్వాతంత్ర్యం వాడి దగ్గర ఉండదు. పక్కవాడి స్వాతంత్ర్యం లాక్కోవడమే మనకి స్వాతంత్ర్యం అన్నమాట. ఒక్కడే లాక్కోవడం కష్టం కాబట్టి కొంతమంది కలిసి లాక్కోవడానికి ఏర్పరచుకున్నవే ఈ ప్రజాసంఘాలు. వాళ్ల వాళ్ల సంఘ సిద్ధాంతాలు ఎలా ఎన్ని ఉన్నా చివరికి పక్కవాడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు గుంజుకోవడమే వారి ధ్యేయం అని ఓ అరగంట లెక్చర్ ఇచ్చాడు నాకు. ఓ గొప్ప జ్ఞానబోధ చేసినందుకు వాడికో సలాం కొట్టి వాడి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను. అప్పటికే ఊరు నుండి చాలా దూరం వచ్చేశాను. చీకటి పడుతుంటే నాకు ఇల్లు గుర్తొచ్చింది. ఇంటికొచ్చాక నా భార్య నా శవం పక్కనే ఏడ్చి ఏడ్చి అలానే పడుకొనుంది. నా కూతురు కూడా తన నానుకొని కూర్చుండిపోయింది. నా కొడుకు మాత్రం వాడి బాబాయ్తో కలిసి రేపు నా దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఉదయం 7 అయింది. ఏడుపులు ఎత్తుబారాలు అయ్యాక శవాన్ని పాడి ఎక్కించేశారు. శ్మశానానికి నా రాచబాట అన్నమాట. శవయాత్రకి చాలామందే వచ్చారు, బంధువులు, స్నేహితులు, ఆఫీసు వాళ్ళు, నా వల్ల కాస్తో కూస్తో సహాయం పొందిన వాళ్ళు చాలామందే ఉన్నారు. దింపుడు కళ్ళం దగ్గర పడుతుంది. ఇంకా యమదూతలు రాలేదు. వచ్చినా వాళ్లతో వెళ్లే ఉద్దేశం లేదు నాకిప్పుడు. నా ఉద్దేశం ఎవరు అడుగుతారో. ఇంతలో దింపుడు కళ్ళం వచ్చింది. శవాన్ని దింపి నా పేరు 3 సార్లు అరిచారు. ఇదే చివరి అవకాశమని చివరిగా పిలిచినప్పుడు నా పార్థివ శరీరంలో దూరిపోయాను. నా మంచితనం చూసి యమధర్మరాజు నా కలియుగ రుణాన్ని రీషెడ్యూల్ చేసినట్టున్నాడు. నాకు కూడా మళ్ళీ నా వాళ్లతో గడపాలనుందాయే. అందరూ చూస్తుండగానే నిద్రలో నుండి లేచినట్టు లేచి కూర్చున్నాను. అందరూ షాక్ అయి ఉంటారనుకున్న నేను, జనాలందరూ చాలా సాధారణ విషయాన్ని చూస్తున్నట్టు చూడడం చూసి నేను షాక్ అయ్యాను. ఈ టీవీ ఛానళ్ళ సంచలన వార్తలను అచంచలంగా చూసి వీళ్ళకి షాక్లు చాలా సాధారణమైపోయినట్లున్నాయి. అందరిలోకి కాస్త ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారంటే వాళ్ళు నా పిల్లలు, నా భార్య, నా స్నేహితులు. వీళ్ళని మళ్ళా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. చావుకో నమస్కారం పెట్టి మళ్ళీ బ్రతుకు సంబరంలో చస్తూ బతకడానికి సిద్ధపడి అందరితో కలిసి ఇంటికెళ్ళిపోయాను. మరుసటి రోజు పేపర్లలో, ఆ రోజు టీవీ ఛానళ్లలో మొత్తం నా గురించే. హ్యూమన్ మిరాకిల్ అని, మృత్యం చేయడు అని ఏవేవో శీర్షికలు పెట్టి సంచలన వార్తలు ప్రజల మీద గుప్పించేశారు. కొంతమంది నా ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ నేనే, నాకేమీ గుర్తులేవండి, నన్ను ఇలా వదిలేయండి అని విన్నవించుకున్నాను. సంచలనాలకి అలవాటు పడ్డ జనం తర్వాత రోజు నుండి నా వార్తను మర్చిపోయి వాళ్ల వాళ్ల చావు బతుకుల్లో పడి పోయారు.
4: మీరింతవరకు చావు కబురు కథానిక విన్నారు. రచన శ్రీ నన్నం మధు. ఇప్పుడు ఫిలిం గీతం వింటారు. అంతస్తులు ఈ చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట.

సంగీతం విన్నారు. ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.

0: ఏరువాక సాగాలి, ఎడారి నేలలు పచ్చదనంతో నిండాలి. ఇది దశాబ్దాలుగా రాయలసీమ గుండెల్లో రగులుతున్న ఆశ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవానికి రాజధానిగా, రతనాలసీమగా వెలిగి కాలక్రమంలో ప్రకృతి కన్నీర్రజేయడంతో కరువునేలగా మారిన రాయలసీమ స్వరూపం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక ప్రాంతం సాధించిన మార్పును అంచనా వేయడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఆ మార్పును సాక్ష్యాధారాలతో, నిఖార్సైన గణాంకాలతో చూసినప్పుడే ఆ ప్రస్థానంలోని వాస్తవికత మనకు అర్థమవుతుంది. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ కరువునేలపై ప్రగతి బీజాలు ఎలా పడ్డాయి? మాటల కంటే ఎక్కువగా అంకెలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రాంత పురోగతిని ఎలా చాటిచెబుతున్నాయి? సంక్షేమ పథకాలు సామాన్యుడి గుమ్మంలోకి ఎలా చేరాయి? మౌలిక వసతులు, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు ఈ నేల భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఈరోజు మన విశ్లేషణలో నిశితంగా లోతుగా పరిశీలిద్దాం. ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడి పంటలు సకాలంలో మార్కెట్కు వెళ్లాలన్నా కనెక్టివిటీనే మొదటి ప్రాధాన్యత. గత 12 ఏళ్ల కాలంలో రాయలసీమ పరిధిలో రవాణా రంగంలో ఊహించని నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ పనులు జరిగాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న 343 కిలోమీటర్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రహదారిలో మెజారిటీ భాగం కర్నూలు, కడప జిల్లాల మీదుగానే సాగుతోంది. ఇది రాయలసీమను దక్షిణాదిలోని 2 ప్రధాన ఆర్థిక నగరాలతో అనుసంధానించే గేమ్ చేంజర్ కాబోతోంది. అలాగే హైదరాబాద్ అనంతపురం బెంగళూరు యాక్సెస్ కంట్రోల్ హైవే NH 44 ప్రస్తుతం ఉన్న 4 లేన్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 260 కిలోమీటర్ల మేర 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హైవే పనులు జరుగుతున్నాయి. రహదారులతో పాటు వైమానిక రంగాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం రాయలసీమకు కొత్త రెక్కలు తొడిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కడప విమానాశ్రయం రన్వే విస్తరణ మరియు నైట్ ల్యాండింగ్ సౌకర్యాల కల్పన, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణం, ఈ మూడు కూడా రాయలసీమను నేరుగా దేశ పారిశ్రామిక పర్యాటక పటంలో అగ్రభాగాన నిలబెట్టాయి. నేడు సీమ నేలమీదినుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయంటే అది గత 12 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితమే. రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే, ఇక్కడ భారీ పరిశ్రమలు రావు అనే అపోహను ఎన్డీఏ పాలనలోని పారిశ్రామిక విధానాలు పటాపంచలు చేశాయి. అనంతపురం జిల్లా పెనుగొండ పరిసరాల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ఒక మచ్చుతునక. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా నేరుగా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా 20,000 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఒకప్పుడు అనంతపురం నుంచి ముంబైకి, బెంగళూరుకు కూలీలుగా వలస వెళ్లిన చేతులు నేడు అదే అనంతపురం మట్టిపై అంతర్జాతీయ స్థాయి కార్లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్ నేడు 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో విలసిల్లుతోంది. 27కు పైగా దేశాలకు చెందిన 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. కనీసం 50,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా అవతరించింది. అలాగే కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీలు, నిధులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరో పారిశ్రామిక కేంద్రంగా మార్చబోతున్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో 8,860 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యంతో 2,595 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా 10,239 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో అద్భుత ప్రగతి రక్షణ విమానయాన తయారీ రంగం. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో 15,803 కోట్ల రూపాయలతో 5వ తరం స్టీత్ మల్టీరోల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిఫెన్స్ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీని ప్రోత్సహించడానికి కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 2,621 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పారిశ్రామికంగా వెనుకబడిన కర్నూలు మట్టిపై నేడు దేశ రక్షణకు విమానయాన రంగానికి అవసరమైన హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవడం ఈ 12 ఏళ్ల కాలంలో సాధించిన వ్యూహాత్మక విజయం. రాయలసీమలో సూర్యుడు ప్రచండంగా మండుతాడని మనకు తెలుసు. ఆ తీవ్రమైన ఎండను శాపంగా కాకుండా ఒక వరంగా మార్చింది ఎన్డీఏ ప్రభుత్వ నేషనల్ సోలార్ మిషన్. గడిచిన 12 ఏళ్లలో రాయలసీమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా అవతరించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం టీకోడూరు వద్ద కేంద్ర ప్రభుత్వం సుఖబీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాలలో 300 మెగావాట్ల సామర్థ్యం గల మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 11 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. అలాగే జిల్లాలోని అనుకూలమైన కొండ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా విండ్, సోలార్ మరియు భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కడప, కర్నూల్ మరియు అనంతపురం జిల్లాల్లో కలిపి దాదాపు 4,000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్కు అనుసంధానం చేయబడింది. ఒకప్పుడు బంజరు భూములుగా పడి ఉన్న నిస్సారమైన నేలలు నేడు లక్షలాది సోలార్ ప్యాన్లతో మెరుస్తూ దేశానికే వెలుగులు పంచుతున్నాయి. ఇది కేవలం పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, 100,00,000 కోట్ల రూపాయల స్థానిక లీజు ఆదాయాన్ని, వేలాది మందికి ఉపాధిని తెచ్చిపెట్టిన పచ్చని విప్లవం. భౌతిక సంపద కంటే మానవ వనరుల వికాసమే శాశ్వతమైన అభివృద్ధి అని విశ్వసించి గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల కంటే అదనంగా రాయలసీమకు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రీమియం విద్యాసంస్థలను కేటాయించింది. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతీయ సంస్థలు రావడం దేశ చరిత్రలోనే అరుదు. తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు పాలసముద్రం వద్ద ఏర్పాటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల మౌలిక వసతుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించడం జరిగింది. ఒకప్పుడు నాణ్యమైన చదువు కోసం చెన్నై, హైదరాబాద్ వైపు చూసిన రాయలసీమ విద్యార్థులు నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యను సొంత గడ్డపైనే అందుకుంటూ ఉన్నారు. రాయలసీమ అంతరాత్మ వ్యవసాయం. కరువుతో పోరాడే ఇక్కడి రైతులకు నీటిచుక్కే ప్రాణాధారం. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన రాయలసీమలో ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. ఈ పథకం కింద కేవలం సూక్ష్మ నీటిపారుదల కోసమే రాయలసీమ రైతులకు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ నిధులు అందాయి. దీనివల్ల అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలు దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్న జిల్లాల సరసన చేరి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరోవైపు హంద్రీ నివా సుజలస్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 పనుల పురోగతి, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా కరువు నేలల్లో దాదాపు 400,000 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసే సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నేడు దేశంలోనే అతిపెద్ద బనానా మరియు స్వీట్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్, అరటి బత్తాయి ఎగుమతుల కేంద్రంగా కడప అనంతపురం జిల్లాలు రికార్డు సృష్టించాయి. ఇక్కడి పండ్లు నేడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుండడం సీమ రైతన్న సాధించిన ఘనత. ఇక గ్రామీణ సంక్షేమ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వాల సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కింద రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఆమోదం పొందింది. జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సైతం గడిచిన 5 ఏళ్లలోనే 60% పైగా గృహాలకు నేరుగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. శతాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటితో మోకాళ్ల నొప్పుల బారిన పడ్డ పశ్చిమ కర్నూలు, ప్రకాశం సరిహద్దు పల్లెలకు ఇది నిజమైన సంక్షేమం. ముద్రా రుణాల ద్వారా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత చిన్న మధ్యతరహా వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందాయి. 12 ఏళ్లలో ఎంతో ప్రగతి జరిగినప్పటికీ రాయలసీమ హృదయంలో ఇంకా కొన్ని గాయాలు మిగిలే ఉన్నాయి. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు ఆశించిన స్థాయిలో మరిన్ని భారీ పరిశ్రమలు రావాలి. దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కావాల్సి ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్న జెట్ విమానాల అనుబంధ పరిశ్రమల క్లస్టర్లను క్షేత్రస్థాయిలో మరింత వేగంగా విస్తరించాలి. పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాల కొరత వేధిస్తోంది. కేవలం భౌతిక నిర్మాణాలే కాకుండా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు 100% ఉపాధి దక్కేలా చూడటం రాబోయే కాలంలో అత్యంత కీలకం. గత 12 ఏళ్ల అంకెలు మనకు స్పష్టం చేస్తున్న సత్యం ఒక్కటే, రాయలసీమపై దశాబ్దాలుగా ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు అవసరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక డిజిటల్ మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. కరువుసీమ నుండి ప్రగతిసీమ వైపు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఏరోస్పేస్ మరియు అంతర్జాతీయ సౌర విద్యుత్ హబ్ వైపు అడుగులు వేయించేలా ఒక బలమైన పునాది అయితే పడింది. కాని ఈ ప్రస్థానం ఇక్కడితో ఆగకూడదు. ఈ పటిష్టమైన పునాదిపై రాబోయే రోజుల్లో స్థానిక సహజ వనరులను, ఇక్కడి అపారమైన మానవ వనరులను, ముఖ్యంగా యువశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే రాయలసీమ చరిత్రలో కోల్పోయిన తన సమున్నత వైభవాన్ని తిరిగి సాధించి నిజమైన రతనాలసీమగా మళ్లీ అవతరిస్తుంది.
1: శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్దరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం ఇది వరుసగా 7వసారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్దికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा, ये भारत के नौजवानों की ताकत है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు, ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని NTA ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
0: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరప్లకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరప్ల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడుగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మధ్వాచార్య హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశైలులకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనంద తీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ.

అనంత సద్గుణ పరిపూర్ణుడైన పరిపూర్ణ రూపం శ్రీమన్నారాయణుడు. సకల వేద ప్రతిపాదిత తత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు. సకల శాస్త్రాలు రామాయణ మహాభారత భాగవతాది పురాణాలు శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని చాటుతున్నాయి అనే ప్రబోధాన్ని అందించేటందుకు యుగ యుగాలుగా అవతారములు దాల్చుతున్నటువంటి జగత్ప్రాణుడు మహాబలుడు అయిన వాయుదేవుడే శ్రీ మధ్వాచార్యులు, జగద్గురువర్యులు.

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజత పీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామికి స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్య దంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

తన పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణు భక్తి భావ పరవశుని చేసే మధ్యకేకుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామనుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది. వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి ప్రసవదినం సమీపించింది.

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతీ గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే

వాసుదేవా, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుడు పాలు పట్టు అని పొరుగింటికెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. 7 ఏళ్ల ప్రాయంలో ఒక ఎద్దు తోక పట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికి ఆ ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడున్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసులుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినం నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేకుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారి అయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో.

అప్పుడు అన్నాడు, తండ్రి వైష్ణవ ప్రతిష్ట వసుధ నిల్ప. వైష్ణవ ప్రతిష్టని నిలబెడతానన్నాడు. పిచ్చివాడా, ఇది కలియుగమయ్యా, ఇది కలియుగము, ఎటు చిగుర్చు మ్రాడు. నాయనా, కలియుగం ఎక్కడైనా ఎండిపోయిన మ్రోడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా. స్వామి, అసాధ్యమా? తండ్రి, దండమిది చిగుర్చుచు చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకు అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటం తెల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించారు.

ఒకనాడు గురువులు, వాసుదేవ, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట మాట సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థమనే దాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిధలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధినందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సంజసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకీ చింత కలిగిస్తానా?

చింతించకండి. మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతులైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠులైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు. ప్రతివాదుల్ బహుతర్కకు జల్లురౌ

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత ప్రేక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుల యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

భావకము ప్రవచన కుశలత వాదబడి మయోజలగిన మోదావకము ప్రవచన కుశలత వాదబడి మయోజలగిన గత జన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమై ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార శేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్యుని గురువరేణ్యులు.

ఒక శుభముహూర్తంలో అత్యుత ప్రేక్ష గురువర్యుడు ఉడిపి వేదాంతపీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలులు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనందతీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలే ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూరనే ఒక అహంకారి అయిన విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథస్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి కీర్తించారు.

అని కీర్తించారు. వారు సువర్ణముఖీ నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహక్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనందతీర్థుడు, అమ్మా ఇంత బరువు మోయాలా నీవు, నిండు గర్భిణి.

కరుణీయవయ్యావమ్మా, నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండతీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3 తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమిపై పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యులు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బదరీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణప్రజ్ఞ, ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయి నాయనా అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని గురించి ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా కాలి నడకన వెళ్ళారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయన బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తెలుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

కూజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది. ఆ నావలో పయనిస్తున్న ఒక వ్యాపారి భయంతో

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరం వంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామి నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

ఆ పనుడే అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావ వైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నవ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా? మాకు చాలా అమూల్యమైనవే. మాకే కాదు ఈ జగత్తుకే అమూల్యమైనవి.

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శైశవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శైశవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని వెడుతున్నారు. నందయశోదానందన స్వామి పరమాత్మ.

అంటూ భక్తగణమంతా బాలకృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్వుల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 వెళ్ళంబినామ సంవత్సర మాఘశుక్ల తదీయనాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తరువాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే గాని వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం

ప్రకారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్లారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్లారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలం అవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు, చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాల మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్లారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తుశకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా వినిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం మన కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయన్లారా, నిత్య కర్మానుష్ఠానం, విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం, మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారు

ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తర్వాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికుల సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై వహించుతూ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయేన మార్గేణ.

మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం క్యాన్సర్ నివారణలో యోగా యొక్క పాత్ర, ఈ అంశం గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శిష్లా శారద గారి గానం వింటారు. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గ్యాడ్జెట్స్ నుండి పిల్లల్ని దూరంగా ఉంచడం ఎలా, ఈ అంశం గురించి పి రమాదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 6:30 గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహిక వింటారు. 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో వినవచ్చు. 7:15 పంటసీమల కార్యక్రమంలో సార్వా సాగుకు విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి, నారుమడి తయారీ యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ టి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 9:30 అతిథి గారు దయచేయండి నాటిక వింటారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:41 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.